0: అందరిని ఏం చేస్తారు, అందరు సినిమాలో చూపిస్తుంటారు.
1: అలా ఈ నాటకాల్లో చాణక్య పండితుని యొక్క రాజనీతిజ్ఞత ఏదైతే ఉందో దాని గురించి చాలా చక్కగా చూపించారట. మరి ఆ నాటకంలో నిజ జీవితంలో లాగానే చాణక్య పండితుని యొక్క ఈ అది చూడండి, మనకి చదరంగం ఆడేవాళ్ళు ఎత్తులు పై ఎత్తులు ఇస్తుంటారు కదా చూడండి, ఈ చాణక్య పండితుని యొక్క చదరంగం వంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నడూ కూడా విఫలం కాలేదు చూడండి. అతడు వేసినటువంటి ప్రతి ఎత్తు కూడా తనకు అనుకూలంగానే ఫలితాన్ని ఇచ్చిందని చెప్పి ఉంటున్నారు. మరి ఈ చాణక్యుడు బృహస్పతి యొక్క అనుచరుడు అనమాట, బృహస్పతిని అనుసరించేవాడు. బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురువు. బృహస్పతిని అనుసరించేవాడు. ఎందుకంటే బృహస్పతి ఏమని ప్రకటించారంటే, ఎప్పుడైతే దుష్టమైనటువంటి వాడు వాడిపై దుష్టమైనటువంటి పన్నాగాలు పన్నబడతాయో నాకు అందులో ఎలాంటి దోషం కనిపించడం లేదని చెప్పి ఉన్నాడు. అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఒక దుష్టుణ్ణి దుష్టత్వంతో దెబ్బ కొట్టాలి, అందులో నాకు ఎలాంటి లోపం కనిపించడం లేదని బృహస్పతి అన్నాడు. అప్పుడు చాణక్యుడు కూడా అలాగే చేశాడు. 4వ శ్లోకం, దుర్జనస్య చ సర్పస్య వరం సర్పోన దుర్జనః సర్పో దంశతి కాలేతు దుర్జనస్తు పదే పదే. చూడండి, దుర్జనస్య చ సర్పస్య వరం సర్పోన దుర్జనః సర్పో దంశతి కాలేతు దుర్జనస్తు పదే పదే అని చెప్పన్నారు. చూడండి, ఒక విధవ ఒక పాము రెండు ఉన్నాయి, ఈ రెండింటిలో కూడా పామే మెరుగట విధవ కంటే కూడా. ఇక్కడ చెప్తున్నారు ఒక విధవ ఒక పాము రెండు ఉన్నాయి, అందులో విధవ కంటే కూడా పామే గొప్పదట. ఎందుకంటే ఈ పాము ఒక్కసారి కాటేస్తుంది, కాటు వేసిన వెంటనే అది చంపబడుతుంది, కానీ ఈ విధవ ఎవడైతే ఉన్నాడో వాడు అడుగడుగునా దుఃఖానే కలిగిస్తాడని చెప్పంటున్నారు. ద స్కౌండ్రల్ ఇన్ఫ్లిక్ట్స్ పెయిన్ ఎట్ ఎవరీ స్టెప్ అని చెప్పంటున్నారు. ఈ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో, ఈ దుష్టమైనటువంటి వాడు, వాడు అడుగడుగునా నొప్పినే కలిగిస్తాడు. కాబట్టి వీడికంటే సర్పమే మేలు అని చెప్పంటారు. ఎందుకంటే సర్పం ఒకసారి కాటేసిందంటే వెంటనే దానికి అయితే ఏమిటి, వెంటనే చంపేస్తారు కొట్టేసి. కానీ విధవని చంపలేం కదా వెంటనే, వాడు అడుగడుగున మనకి బాధని కలిగిస్తాడు. కాబట్టి సర్పము విధవ రెండింటిలో ఎవరు మేలంటే సర్పమే మేలు అని చెప్పంటున్నాడు చాణక్యుడు. భాష్య ఇక్కడ ఈ శ్లోకంలో 3వ పంక్తి అంటే సర్పో దంశతి కాలేతు అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, సర్పం సరైనటువంటి సమయం చూసే దాడి చేస్తుందట, అనువైనటువంటి సందర్భం చూసే కాటేస్తుంది. కాబట్టి చాణక్య పండితుడు తన యొక్క ఈ ఉదాహరణ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి సర్పం ఉదాహరణ ఏదైతే ఉందో దాన్ని మన విధి అనేటువంటి వైదిక సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించిన పాఠాన్ని మనకి ఇవ్వడానికి ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ శ్లోకంలో కాల అనేటువంటి శబ్దం వాడబడింది కదా, కాల కాలం అనేది కూడా సర్పంతో పోల్చబడుతుంది కదా. మరి వైదిక అవగాహనలో అంటే ఈ కాలం గురించినటువంటి వైదిక అవగాహనలో అంటే ఈ కర్మ అనే దాన్ని అర్థం చేసుకోవడంలో కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాలము కర్మ రెండు కూడా ఒకదానికొకటి కనవేసుకుని ఉంటాయి. కాబట్టి కర్మను అర్థం చేసుకోవాలంటే కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైతే సాధారణంగా విధి అని చెప్పి పిలువబడుతుందో అది వైదిక అవగాహన దృష్ట్యా కర్మఫలంగా చెప్పబడుతుంది అనమాట. ఇది విధి అని ఏదైతే అంటామో, విధించబడింది అంటాం కదా, విధించబడడం అంటే అది కర్మఫలము అని అర్థం. అంటే కర్మఫలం అంటే ఏమిటి, పూర్వం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు. మరి అవి మనం చేసినటువంటి పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే సుకర్మలు కావచ్చు దుష్కర్మలు కావచ్చు, వాటి యొక్క ఫలితాలు ఏవైతే మరి వికసిస్తూ ఉన్నాయో, వికసిస్తున్నటువంటి పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ విధి అనేటువంటి దాన్ని కర్మఫలంగా మనకి వైదిక శాస్త్రాలు వివరిస్తున్నాయి అనమాట. మరి భగవంతుడు అనేటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కాలోస్మి లోకక్షయక ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం య ప్రవృత్త అని చెప్పుంటున్నాడు. కాబట్టి నేనే కాలాన్ని, సమస్త లోకాలను నాశనం చేసేటువంటి కాలాన్ని నేనే, నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనం చేయడానికి వచ్చాను అని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో 11వ అధ్యాయం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో క్యాలెండర్ అనేటువంటి పదం ఉంది కదా, అది కూడా సంస్కృతంలో కాల అనేటువంటి పదం నుంచే వచ్చిందని చెప్పి అంటున్నారు. రెండు విశేషం, క్యాలెండర్ అని చెప్పి అంటాం, క్యాలెండర్ అనేటువంటి పదం కాలము అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. అర్థమైందా?

0: అలాగే ఇంగ్లీష్ లో మంత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది వైదిక విధానంలోని మూన్ అనేటువంటి పదం వచ్చింది. మూన్ అంటే ఏమిటి? చంద్రుడు. అదే ఉంది కదా మనకి చంద్రునికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి? సోమ అనేటువంటిది పేరు. ఇంకేమున్నాయి పదాలు చంద్రునికి? సరే ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో మంత్ అనేటువంటిది మూన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి లెక్క వేసేది అని అర్థం. అంటే పూర్వం ఈ చంద్రుని యొక్క అంటే ఈ యొక్క రాశి చక్రంలో చంద్రుని యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే కాలం అనేది లెక్క వేయబడేది అనేది సూచిస్తుంది ఈ మంత్ అనేటువంటి పదం. ఎందుకంటే మంత్ అనేటువంటి పదం మూన్ అనేటువంటి శబ్దం నుంచి వస్తుంది కాబట్టి. అంటే చంద్రుని యొక్క గమనాన్ని బట్టి నెలలు లెక్క వేసేవారు. వాస్తవానికి మరి వైదిక విధానంలో నెల లెక్కేస్తారు, చంద్రమానాన్ని బట్టి లెక్క వేస్తారు. మరి ఈ సోలార్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అంటే ఈ సోలార్ ఇయర్, ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం? సోలార్ ఇయర్ అని చెప్పండి, అంటే సౌరమానం అని చెప్పుకుంటాం. అది లాటిన్లోని సోలారిస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందట. మరి ఈ లాటిన్లో సోలారిస్ అనేటువంటి పదం సంస్కృతంలో సూర్య అనేటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పుకుంటారు. అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి అంటే పగలనే దాన్ని అహో అని చెప్పుకుంటారు, అహోరాత్రులు అని చెప్పుకుంటాం కదా, అహోరాత్రులు కష్టపడుతున్నారంటాం. అహో అంటే ఏమిటి? దినము అని అర్థం. రాత్రి అంటే మనకు తెలిసిందే. వాటి నుండే మనకి ఈ హోరా అనేటువంటి పదం వచ్చింది. మనకి సంస్కృతంలో హోరా అనే పదం ఉంది, హోరా శాస్త్రం అంటారు. హోరా శాస్త్రం అంటే ఏమిటి? హోరా శాస్త్రం అంటే ఒక రోజుని లెక్కించేటువంటి విధానం.
1: హోరా అంటే అహోరా, అహోరాత్రులు అని చెప్పంటాం కదా, ఈ అహోరాత్రుల్లో హోరా అనే పదాన్ని తీసుకుంటారు. దాని నుంచే ఇంగ్లీష్ లో హవర్ అనే పదం వచ్చింది, హెచ్ఓయుఆర్ హవర్ అనేటువంటి పదం వచ్చింది దాని నుంచే. కాబట్టి ఈ ఆధునిక కాల గణనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలు వైదిక సంస్కృతిలో ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ కాల గణన అనేటువంటిది వైదిక అంటే ప్రాచీనమైనటువంటి వైదిక ఋషులు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక బహుమానం అని చెప్పుకుంటున్నారు. కాలాన్ని గణించేటువంటి విధానం ఏదైతే ఉందో అది. కాబట్టి వైదిక సంస్కృతి మనం చూస్తే ఎంతో క్షుణ్ణంగా ఈ సూర్యచంద్రుల యొక్క వారి యొక్క గతులు ఎలా ఉంటాయి? సూర్యచంద్రుల యొక్క గతి చాలా స్థిరంగా ఉంటుంది అనమాట. అవి స్థిరంగా కదులుతాయి, అంటే వేగం పెరిగిపోవడం వేగం తగ్గిపోవడం అనేది ఉండదు. మరి చూడండి, ఒకరోజేమో ఉదయం ఒకటి సమయం 12 గంటలు ఉండి ఇంకో రోజు 13 గంటలు 14 గంటలు ఉంటుందా? ఉండదు. లేదా ఒకేసారి 7 గంటలకు 6 గంటలకు తగ్గిపోతుందా? తగ్గిపోదు. స్థిరంగా ఉంటుంది వాటి కదలిక. కాబట్టి వైదిక సంస్కృతిలో మనకి ఈ సూర్యచంద్రుల యొక్క ఈ స్థిరమైనటువంటి గతుల ఆధారంగా సహజమైనటువంటి కాలగణన చాలా చక్కగా వివరించబడింది అనమాట. మరి దీనితో పోల్చితే ఈ భూమిపై ఉన్నటువంటి ఇతర సంస్కృతుల యొక్క కాలగణన లెక్కలు చాలా ఎలా ఉంటాయంటే ఎక్కడో ఆదిమ జాతి వాళ్ళ లెక్కల్లో ఉంటాయని చెప్పుకుంటారు వైదిక సంస్కృతి లెక్కలతో పోల్చి చూస్తే. మరి శ్రీమద్ భాగవతం ఈ విశ్వం యొక్క ఆయుష్యుని మనకి వివరించింది, చాలా ఖచ్చితంగా దానిని కొలిచిందనమాట. మరి భూమిపై ఉన్నటువంటి ఏ సంస్కృతి కూడా ఇప్పటి వరకు అసలు ధైర్యం చేయలేదు ఈ విశ్వం యొక్క ఆయుష్యును లెక్క వేయడంలో. కానీ శ్రీమద్ భాగవతం విశ్వం యొక్క ఆయుష్ గురించి చెప్పారు. ఎవరు ధైర్యం చేస్తారు చెప్పండి, విశ్వం యొక్క ఆయుష్యును ఎవరు అంచనా వేయగలరు? చేయలేరు. మరి ప్రళయకాలంలో మనం చూస్తే, ప్రళయం అంటే మనకు తెలిసింది అంటే విశ్వ వినాశన సమయంలో ఎప్పుడైతే సూర్యుడు మరియు సూర్యదేవుడు వారి యొక్క వేడిని 12 రెట్లు అధికం చేస్తారో, విలయ సమయంలో ఏమవుతుందంటే సూర్యుడు తన యొక్క వేడిని 12 రెట్లు ఎక్కువ చేస్తాడు, ఇందుకోసం కాల్చివేయడం కోసం ప్రతిదాన్ని కూడా. ఆ సమయంలో అంటే అప్పటికి ఈ విలయం నాటికి బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు గడిచిపోతాయి. మరి ఈ విశ్వం ఏదైతే మనందరినీ కూడా మనని పోషించేటువంటి విశ్వం ఏదైతే ఉందో ఇది కాలగర్భంలో తెలిసిపోతుంది అనమాట. కాలానికి ఇది ఏమంటారు వెలిగిపోతుంది అనమాట ఈ విశ్వం. మరి ఈ వైదిక గణితం ఏదైతే ఉందో ఇది విశ్వం యొక్క ఆయుర్దాయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కవేయగలదు. ఎందుకంటే ఇతర సృష్టింపబడిన భౌతిక వస్తువులు లాగే ఈ విస్తృతమైనటువంటి విశ్వానికి కూడా ఒక స్థిరమైనటువంటి ఆయుర్దాయం అనేటువంటిది ఉంది విశ్వానికి.

కూడా. ఎలాగైతే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అలాగే విశ్వానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్ ప్రమాణం అనేటువంటిది ఉందన్నమాట. మరి ఇదంతా కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఈ కాల సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది, ఈ కాల గమనం పైన ఆధారపడి ఉంటుంది. వివిధ పురాణాల్లో ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణం, పద్మపురాణం మరియు బ్రహ్మాండ పురాణాల్లో ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండముగా వివరించబడింది. బ్రహ్మాండం అంటే ఏమిటి, బ్రహ్మ యొక్క అందము అని అర్థం. అంటే ఈ అందం ఎందులో అయితే మనం జీవిస్తున్నామో ఇది భౌతిక శక్తి యొక్క 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొరలతో కూడుకుని ఉన్నటువంటిది అన్నమాట. ఎలాగా అంటే వాటి యొక్క మందాలు ఒకదానికంటే ఒకటి మందంగా ఉంటాయి, అంటే ప్రతి పొర కూడా అంటే ముందు దానికంటే 10 రెట్లు మందంగా ఉంటుంది. మొట్టమొదటి పొర ఏమిటి, మొట్టమొదటి పొర భూమి పొర ఉంటుంది, దానికంటే 10 రెట్లు మందంగా నీటి పొర ఉంటుంది, నీటి పొర కంటే 10 రెట్లు మందం అగ్నిపొర, అగ్నిపొర కంటే 10 రెట్లు మందం వాయుపొర, వాయుపొర కంటే 10 రెట్లు మందం ఆకాశం పొర, దానికంటే మనసు, దానికంటే బుద్ధి, దాని తర్వాత మాతత్వం, ఇలా 8 పొరలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, అలాగే మనసు, ఆకాశము, బుద్ధి, అలాగే విద్యాహంకారం, ఇవి 8 పొరలు అన్నమాట. మరి ఇది చాలా మరి మనం ఊహించసక్యం కానటువంటి అంత విస్తృతమైనటువంటిది. ఇందులో అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఉంటాయి ఇది బ్రహ్మాండంలో. ఈ బ్రహ్మాండం యొక్క పొర గురించి, పెంకు గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. దాని లోపల అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు ఉంటాయి. ప్రతి విశ్వం కూడా ఒక బ్రహ్మ చేత అధిష్ఠితమై ఉంటుందన్నమాట. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మదేవుడు అంటే ఆయన అధిష్టాతగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇది ఒక బ్రహ్మాండం అని చెప్పుకున్నాం. ఈ ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు అధిష్టాతగా ఉంటాడని చెప్పుకున్నాం. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైనటువంటి ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ అధిష్టాతగా ఉంటాడు. అలాగే మనలాగే ఆ బ్రహ్మదేవుడు కూడా కాలానికి బలైపోవలసింది ఏదో ఒక రోజు, అంత గొప్ప ఆయుష్ ఉన్నటువంటి వాడైనా సరే. మరి మనకి అవగాహన కావడం కోసం మనకి కొంచెం రమారమి లెక్క వేయబడింది అనమాట. అంటే ఈ మొత్తం భౌతిక విశ్వాల యొక్క మొత్తం భౌతిక విశ్వాలు ఎన్ని ఉంటాయనేది రమారమి లెక్క వేయబడిందట. ఇవన్నీ కూడా ఏమిటంటే అసంఖ్యాకమైనటువంటి సంఖ్యలో ఉంటాయి భౌతిక విశ్వాలు, భౌతిక ప్రపంచాలు. ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క మొత్తం సృష్టిలో పావుభాగాన్ని ఆక్రమిస్తాయని చెప్పారు. అంటే అసలు భౌతిక విశ్వం ఎంత ఉందనేది మనకు ఒక అంచనా రావడం కోసం ఏం చెప్పారు, మొత్తం కృష్ణుని యొక్క సృష్టిలో భౌతిక ప్రపంచం అంతా కూడా ఎంత ఉంటుంది, ఒక పావు భాగం అని చెప్పున్నారు. మరి ఆధ్యాత్మిక ఆకాశం లేదా ఈ 32 శక్తి ఏదైతే ఉందో భగవంతునిది, అందులో నిత్యమైనటువంటి అక్కడ బద్ధులు కానటువంటి జీవులు ఉంటారు, వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు, కృష్ణుని యొక్క భక్తులు ఉంటారనమాట మిగతా 32 ప్రదేశంలో. మరి పదార్థానికి వ్యతిరేకమైనటువంటి ఆ ప్రపంచంలో అంటే యాంటై మ్యాటర్ అని చెప్పంటారు, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రపంచంలో కాలం అనేది అసలు ఒక విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా వైకుంఠానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా ముక్త అంటే నిత్యముక్తులైనటువంటి భక్తులు, వాళ్ళందరూ కూడా సచ్చిదానంద స్థితిలో నెలకొని ఉంటారు. సచ్చిదానంద స్థితి అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానము మరియు ఆనందంతో కూడినటువంటి అస్తిత్వాలను కలిగి ఉంటారు. శ్రీల ప్రభుత్వంలో వివరిస్తున్నారు ఎక్కడంటే శ్రీమద్ భాగవతం 9వ స్కందం 24వ అధ్యాయం 58వ శ్లోకంలో దానికి ఇచ్చినటువంటి భాష్యంలో ద్రౌపదుల వారు చెప్తున్నారు ఏమంటారంటే, జీవులందరూ కూడా పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క అంశలు, మరి వారందరూ కూడా గుణరీత్యా భగవంతుడంతటి శ్రేష్టమైనటువంటి వాళ్ళు, కానీ పరిమాణరీత్యా భగవంతుడికి జీవులకి మధ్య ఎంతో గొప్ప భేదం ఉంది. ఎందుకంటే భగవంతుడు అనంతమైనటువంటి వాడు, కానీ జీవులేమో పరిమితమైనటువంటి వారు. ఆ విధంగా భగవంతుడు అనంతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఇది భోగించేటువంటి సామర్థ్యం అనంతంగా ఉంటుంది భగవంతునిలో, కానీ జీవులకి మాత్రం భోగించే సామర్థ్యం చాలా ఎంత ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది అనమాట, చాలా పరిమితంగా ఉంటుంది. ఆనందమయోభ్యాసాత్ అని చెప్పినారు వేదాంత సూత్రాలు 1:12లో. భగవంతుడు మరియు జీవులు ఇద్దరు కూడా గుణరీత్యా ఆత్మలు కావడం చేత వారికి శాంతియుతంగా భోగించేటువంటి ప్రవృత్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క అంశ దురదృష్టవశాత్తు
స్వతంత్రంగా భోగించాలని

ఉంటుందో, కృష్ణుడు లేకుండా, అప్పుడు ఆ జీవి భౌతిక ప్రపంచంలో ఉంచబడతాడు. మరి ఈ భౌతిక ప్రపంచంలో అతడు తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు. చూడండి, పతనం చెందినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి మొట్టమొదటి జన్మ ఏమిటి మనం ఎత్తేది? బ్రహ్మ. మనందరం కూడా మాజీ బ్రహ్మలో ఉన్నమాట. అవును, శాస్త్రం చెప్తున్న విషయం అవుతుంది కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు సాధారణ వ్యక్తులు కాదు. కొంతమంది ప్రవచనాలు నిద్రపోతున్నట్టు ఉండొచ్చు, లేకపోతే ఏమైనా అర్థం కానట్టుగా ఉండొచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు సాధారణ మామూలు కాదు. వీళ్ళు మామూలు కాదు అంటారు కదా, మాజీ బ్రహ్మ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వ్యవహరించినా సరే. కాబట్టి జీవుడు భౌతిక ప్రపంచంలో పతనం చెందినప్పుడు మొట్టమొదటిగా తన జీవితాన్ని బ్రహ్మగా ప్రారంభిస్తాడు. క్రమక్రమంగా అతడు పతనం చెందుతూ ఏం చేస్తాడు, ఒక చీమలాగో లేకపోతే మలంలో ఉన్నటువంటి పురుగులాగో దిగజారిపోతాడని చెప్పి చెప్తున్నారు. చూడండి, అదే ఉన్నవాళ్ళు ఎవరో తక్కువ వాళ్ళు కాదనమాట, అందరూ మాజీ బ్రహ్మలే, రిటైర్డ్ బ్రహ్మ. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోకి మనం ప్రవేశించాం ఎందుకు? తాత్కాలికమైనటువంటి స్థితిని భోగించాలనే కోరికతోటి. అందుచేత ఈ జీవి ఈ కాలం యొక్క ప్రభావంలో పడిపోతాడు. అది కాల ప్రభావం అలా ఉంటుందన్నమాట. అందుకే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని చెప్పి ఉంటారు. ఏమైనా అవ్వచ్చు. మరి ఒక ఎలాంటి విలువ లేనటువంటి ఒక తుచ్చమైనటువంటి క్రిమి నుండి గొప్ప గొప్ప దేవతల వరకు ప్రతి బ్రహ్మాండాన్ని ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా తమ యొక్క స్వకర్మ అనేటువంటి బంధనాల్లో చిక్కుకొని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, వారి యొక్క విధిని అనుభవిస్తూ ఉంటారు వారి యొక్క కాలాన్ని బట్టి. జీవులు అంటే పుణ్యం ద్వారా ఉద్ధరింపబడినటువంటి జీవులు తాత్కాలికమైనటువంటి దేవతా పదవుల వరకు వెళితే వెళ్ళొచ్చు పుణ్యకార్యాలు చేయడం వల్ల. మరి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక పెద్ద కర్మాగారంలో పర్యవేక్షకులు వంటి వారు అనమాట. కానీ ఏ విధంగా అయితే పర్యవేక్షకుడు కూడా ఈ కర్మాగారపు యజమాని యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉంటాడో, అలాగే దేవతలు కూడా ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు పైన వివరించినట్టుగా ఎప్పుడైతే ఒక దేవత యొక్క పోగుబడినటువంటి పుణ్యం కూడా అయిపోతుందో అతడు మళ్ళీ ఈ అధోలోకాల్లోకి పతనం చెందుతాడు అని చెప్పి ఉంటారు. మళ్ళీ రీసైకిల్ చేయబడతాడు అన్నట్టు, మళ్ళీ అధోలోకాలకు వచ్చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్రూక్లిన్లో శ్రీల ప్రభుపాదుల వారు నడుస్తూ ఉంటే, రోడ్డు మీద నడుస్తూ ఉంటే రోడ్డు బీటల వారి ఉంటుంది కదా, అందులోంచి గట్టి మొలిచి ఉంటుంది, దాన్ని సూచిస్తూ ఈ విధంగా అన్నారనమాట ప్రభుపాదుల వారు అంటున్నారు. చూడండి, అంటే ఆయన చేతుల కర్రను చూపిస్తూ ఉంటున్నారు.

నువ్వు ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడవై నాకు అన్నీ తెలిసిన అహంకరించి మట్టిలో కలిసిపోకూడదు. నీకు ఈశ్వరుడు ఈశ్వరుడు నిన్ను గొప్ప విద్యాధికుణ్ణి చేసి దానితో పాటుగా పండితుణ్ణి చెయ్యాలి. అంటే దాన్నే అడ్డుపెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ డాక్టర్ గారి పేరు జ్ఞాపకం లేదు, కానీ నేను లలితమ్మ గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు తరచూ కోట్ చేస్తుంటాను. పిల్లవాడు తల్లి గర్భంలో తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఉంటాడు. ఆయన ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఈ పుస్తకం రాసిన ఆయన మాతృదేవో భవ అని పుస్తకం రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఆవిడ ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఆవిడ నాకు ఆ పుస్తకం ఇచ్చి చదవండి కోటేశ్వరారు అన్నారు. అందులో ఆయన అన్నారు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అయిపోతుంది, లోపల పెరిగిపోతాడు వీడు. అమ్మ నాభిగొట్టంలోంచి ఆహారం విడుతుంటుంది. ఇప్పుడు అమ్మ తినకూడనిది తింది, లోపల వీడి యొక్క శరీరం ఎటువంటిదో తెలుసు, నజ్జు శరీరం అనుకోండి, వీడికి పడిశం పట్టేస్తుంది. పడిశం పట్టేస్తే ఏమవుతుంది, తల కిందకుంది. ఇప్పుడు ముక్కులో పట్టినటువంటి పదార్థం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. గుటక వేయడం చాలా కష్టం, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. అమ్మ ఇంకో సీతాఫలం తింటుంది. ఆవిడకి ఏం తెలుసు, బయటకు వస్తేగా వాడిది నజ్జు శరీరం అని తెలియడానికి లోపల జ్వరం తగులుతుంది. కానీ వాడికి చల్లగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కటిక చీకటి. ఇంతలో వాడికి ఏమవుతుందంటే లోపల అతిసారం పుడుతుంది, వాడు మలం ఎక్కువ విసర్జించేస్తాడు. విసర్జించేస్తే అందులోంచి చిన్న చిన్న పురుగులు పుట్టి కరిచేస్తుంటాయి ఒంటిని. ఇలా పడుంటాడు, తన మలమూత్రములు తన నోటి దగ్గరికి వచ్చేస్తుంటాయి, చెవుల్లో కెడుతుంటాయి. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచికి నాకవకాశం విషుమంతలేకపడి తిన్ హాకష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనన్ని సత్కృపన్ శంకరా అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు, నేను ఉండలేకపోతున్నాను ఈశ్వర, ఒక్కసారి ఈ శరీరంతో బయటికెళ్ళని, దీంతో నిన్ను సేవించుకుని నీలో కలిసిపోతానంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయు రూపంలో తల్లి యోనిలోంచి పైకి తోసేస్తాడు, ఇప్పుడు వచ్చి బయటపడతాడు. బయట పడగానే కటిక చీకట్లోంచి ఒక్కసారి పెద్ద వెలుతురులోకి వస్తాడు. ఇప్పటి వరకు తానేమి చూడలేదు. అంతంత ప్రాణులు ముక్కుకి గుడ్డగట్టుకుని డాక్టర్ గారు, అమ్మ, పెద్ద కడుపు, ఎవరెవరో మనుషులు, పెద్ద పెద్ద దీపాలు, గోడలు. వాడి ఇంటి కన్ను ఇలా విప్పి చూసేటప్పటికి ఆ వెలుతురు తట్టుకోలేక, వాతావరణాన్ని తట్టుకోలేక ఉత్తర క్షణంలో వాడి హృదయ స్పందన ఆగిపోతుంది. వాడి ఊపిరితిత్తులు ఇలా ఇలా ఇలా ఇలా అంటున్నవి ఇలా అయిపోతాయిట. జీర్ణ వ్యవస్థ ఇలా సంకోచించిపోయి వాడి శరీరంలో ఉన్న మలమంతా గడ్డ కట్టి వాడి ప్రాణోత్క్రమణం అయ్యే స్థితి వస్తుంది. వస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా తయారు కానటువంటి పదార్థం, నా కడుపున పుట్టిన బిడ్డ అని అమ్మవాడిని చూసుకుని మురిసిపోతుంది. అమ్మ మురిసిపోయి తన స్తన్యాన్ని తీసి వాడి నోట్లో పెట్టగానే ఎలా ఊరుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి జిగురు పదార్థం అమ్మ స్తన్యంలోంచి కొడుకు నోట్లోకి ఎడుతుంది, దాన్ని చపరిస్తాడు. అంతే, ఊపిరితిత్తులు పనిచేసి, గుండె పనిచేసి, జీర్ణావయం పనిచేసి నల్లటి మలం విసర్జించగలిగిన శక్తి వస్తుంది, వచ్చి పిల్లాడు బతుకుతాడు. పిల్లాడు బ్రతకడానికి కావలసినటువంటి ఆ కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చటి పదార్థం పిల్లవాడు కాని పిల్ల కాని పుట్టగానే వాణ్ణి చూసుకోగానే నా బిడ్డ అన్న ఆనందం కలగగానే మాతృత్వపు ఆనందపు టంచుల వలన అమ్మ శరీరంలో ఉత్పత్తి అయి స్తన్యంలోంచి స్రవింపబడేటటువంటి పదార్థాన్ని నేను సాక్షాత్ జగన్మాతగా చూస్తున్నాను. ఆ కోలోస్ట్రం వల్ల ఈ లోకంలో ఇన్ని ప్రాణులు పుట్టి బతుకుతున్నాయి. నేను నేర్చుకున్న గైనకాలజీతో నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆ కోలోస్ట్రం అన్న పదార్థంలో అమ్మవారు ఉంది అని రాసుకున్నాడు ఆయన ఆ పుస్తకంలో. ఇది ఆ డాక్టర్ గారి ధన్యతకి కారణం. తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికొచ్చిందంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది. ఇన్నాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే పిల్లవాడిని లోపల ఉంచినవాడు, పైకి తెచ్చినవాడు, బతికించినవాడు ఆ తల్లి జగన్మాత, ఆ పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బతికించింది.

అని తను తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. అందుకు పనికొచ్చింది ఆయన చదువు. ఆవిడ ప్రసవ వేదనతో అక్కడ కొట్టుమిట్టి ఆడిపోతుంటే డబ్బట్టుకొస్తే తప్ప ఆపరేషన్ చేయనన్న డాక్టరు దౌర్భాగ్యుడు. వాడి చదువు ఎందుకు పనికి వచ్చినట్టు? ఏం భయమా? రామాయణం చెప్పడానికి భయం ఏంటండి? నేను రామాయణం చెప్తున్నాను కదా. కాబట్టి నీ కొడుకు అలా కాకూడదు, నీ కూతురు అలా కాకూడదు అనుకుంటే ఒక్క డాక్టర్ అవ్వాలని కోరుకోకు. ఈ తత్వం తెలుసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చూసి ఇంకొక పిల్లాన్ని నేను అలా దర్శనం చేస్తున్నానని అర్ధరాత్రి కూడా సంతోషంగా వచ్చి, 5 పైసలు అక్కర్లేదమ్మా, నీ మాతృత్వం చాలు నాకు, పరాశక్తి దర్శనమని పురుడుపోయగలిగినటువంటి డాక్టర్ కావాలని కోరుకుని రాయించు పలకలవు. అందుకని ఏది చదవాలన్నా ఓం నమ శివాయ సిద్ధం నమః, మంగళప్రదమైన చదువు కావాలి అని మనం కోరుకుంటాం. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, దీని రెండో కోణం అహంకారం. ప్రతిదానికి అహంకారమే, ప్రతి చిన్న విషయానికి అహంకరించడానికి ఏదైనా కనపడుతుంది. అహంకారం పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. నేనెంతటి వాడినండి అనడం చాలా కష్టం. నేను ఇంతటి వాడినండి అనడానికి ఏదో ఒకటి చెప్పచ్చు కదండి, ఏదో ఒకటి చెప్పచ్చు ఇంతటి వాడినడానికి. ఈ అహంకార పరిత్యాగం లేకపోతే ఈశ్వరుడిచ్చినటువంటి విభూతియే మీకు శాపమై కూర్చుంటుంది. ఇది చెప్పడం ఈ ఆఖ్యానము యొక్క గొప్పతనం. ఇది మీరు ఆ కోణంలో స్వీకరించగలిగితే ఎంత అందగాడు ఏమయ్యాడో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పురారామ మహాబాహో మళ్ళీ రండి కథలోకి రండి. ఎక్కడున్నాం మనం? చాలా విచిత్రంగా కనపడినటువంటి ప్రాణిని రాముడు అడిగాడు, నువ్వెవరని అడిగాడు. అడిగితే చెప్తున్నాడు ఆయన, నేను చాలా అందగాడిని, యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథావపుహు, అటువంటి అందమైన శరీరం ఉన్నవాడిని. అంత అందమైన శరీరం ఈశ్వరుడిస్తే ఇలా ఎందుకయ్యావు? అలా అందంగా నువ్వు కనబడితే చాలు, ఎదుటివాడి కంటికి కలిగినటువంటి బాధ తీరుతుంది నిన్ను చూస్తే చాలా భయం, ఎంత అందంగా ఉన్నాడో అని. కానీ ఆయన ఏం చేసేవాడంటే చాలా చిత్ర విచిత్రమైన భయంకరమైనటువంటి వేషములలోకి మారేవాడు. కామరూపి కాబట్టి ఎవరూ ఊహించనంత ఘోరాతి ఘోరమైన రూపాన్ని తాను తీసుకుని ఈశ్వరుడిచ్చిన అందమైన రూపాన్ని వదిలిపెట్టి ఘోర రూపాలతో అరణ్యంలో ప్రాణులకు అకస్మాత్తుగా కనపడి వాళ్ళు భయపడిపోయి విహ్వలులై పడిపోతే, మరణిస్తే, బాధపడితే తను సంతోషించేవాడు. ఇది రాక్షస ప్రవృత్తి. పైకి అందం ఉండడం గొప్ప కాదు, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం లేకపోవడం తప్పు కాదు, లోపల అందం ఉండడం గొప్ప. నా మాట బాగా పట్టుకున్నారో లేదో, మీరు యథాలాపంగా తీసుకున్నారో. పైకి అందం ఉండడం కాదు గొప్ప, లోపల అందం ఉండడం గొప్ప. పైకి అందం ఉండకపోవడం గొప్ప తప్పు కాదు, లోపల అందం ఉండడమే గొప్ప. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమిటి, ఆయన లోటో షూ వేసుకుంటారా, లేకపోతే విమల్ సూట్ వేసుకుంటారా, లేకపోతే ఆయన పెద్ద టై కట్టుకుంటారా, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా? ఆయన ఏముండవు. పాదచారి అయి ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా తలమించి వేసుకుని, ఇంత విభూతి పుండరాలు పెట్టుకుని, ఇంత బొట్టు అది కూడా గుండ్రంగా కూడా ఉండదు, అద్దుకున్నట్టు పెట్టేసుకుని, చేతిలో ఓ సత్యదండం పట్టుకుని, ఆయన ఓ కమండలం పట్టుకుని గబ్బ గబ్బ గబ్బ గబ్బ నడిచి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను ఇలా చెప్తుంటే ఆయన ఇలా వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఉంటుందా ఆయన రామాయణ ప్రసంగం? లేచి గభాలన ఒక్కసారి స్వర్ణదండం పడ్డట్టు దెబ్బ తగిలితే తర్వాత చూద్దామని కింద పడిపోతాను అంతే. మీరంతే లేచా సభంతా కింద పడిపోతుంది. ఏ అందం చూసి గౌరవించారు? అందం కాదు, లోకాన్నంతటినీ రక్షించడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. శంకరాచార్యుల వారి తర్వాత ఆసేతు హిమాచల పర్యంతం తిరిగి జ్ఞానబోధ చేసిన మహాపురుషుడైన కారణం చేత. కాబట్టి మీరు ఆయన పాదాల మీద పడిపోతారంతే. ఇప్పుడు లో అందం గొప్పదా, పై అందం గొప్పదా? లోపలి అందం గొప్పది. లోపలి అందం ఎక్కడుంటుందో అది లోకాన్ని ఉద్ధరిస్తుంది, పై అందం జర్జరీభూతం అయిపోతుంది, కొన్నాళ్ళకు పోతుంది. పైగా దాన్ని సద్వినియోగం చేయకపోతే నీకు ప్రమాదహేతువై కూర్చుంటుంది. కాబట్టి చూశారు, పై అందంతో లోపలి అందం పెంచుకోలేదు, పై అందంతో లోపల అందవికారం పెంచుకున్నాడు. లోపలి అందవికారం పై అందాన్ని కూడా తీసేసింది. ఇదే నేను మీతో మనవి చేసింది. అక్షరాభ్యాసము అన్నది మూఢనమ్మకములు, ఛాదస్తములు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను, ఒక ఆయన ఆవును చంపేద్దాం అనుకున్నాడు. ఆవును చంపేయి అన్నాడు అనుకోండి, బుద్ధి ఉందా లేదా అంటారు. కాబట్టి ఆవును చంపేయి అనకుండా ఏమన్నాడంటే ఆ పులిని చంపేయి అన్నాడు. ఇప్పుడు చూడటం లేదు మీరు, అది ఆవో పులో మీరు చూడలేదు, పులిని చంపేయి అన్నారు. అయ్యి బాబాయ్ మీద పడిపోతుంది కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. పావును చంపేయి అన్నాడు, పావు కాబట్టి చంపేయమన్నాడు అనుకున్నారు. ఆయన ఆవును చంపేశాడు. ఆవును తెలుసు, పావును చంపేయి.

చంపించేశాడు. ఆవు అని చెప్తే అది పవిత్రం కాబట్టి చంపడానికి ఒప్పుకోరని, సనాతన ధర్మాన్ని వదిలేయని చెప్పలేక మూఢ విశ్వాసాలు వదిలేయని చెప్తున్నారు. ఆవును చంపేయని చెప్పకుండా పావును చంపేయని చెప్పినట్టు. అక్షరాభ్యాసం మూఢనమ్మకం అంటే ఇదిగో ఇందుకే పనికొస్తావు, కబంధుడు కావడానికి పనికొస్తావు. అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారంటే నీకున్నటువంటి ఈశ్వర విభూతి లోకకంటకం కాకుండా నిన్ను రక్షించి ఈశ్వరానుగ్రహం అని నువ్వు గుర్తెరగడానికి పనికొస్తున్నది. లేకపోతే నిన్ను ఎక్కడ పడితే అక్కడే ప్రమాదం తీసుకొస్తావు ఈ విభూతితోటి. ఇది నా ఎందు దోషభూయిష్టమైంది. నేను ఒకనొకనాడు అరణ్యంలో ఘోరమైన రూపంతో స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఒక ఋషికి కనపడ్డాను. ఆయన కందమూలములు ఏరుకుంటున్నారు. ఆయన ఋషి, ఆయన వలన లోకానికి ఏమి బాధ ఉండదు, ఆయన ఇప్పుడు లోకాన్ని కాపాడతారు. అటువంటి ఋషికి ఇప్పుడు నేను ఏ స్వరూపంతో ఉన్నానో అటువంటి రూపంతో కనపడ్డాను. ఆయనకి ఏదో సంతోషం వేసిన అలా కనపడితే హడిపోతాడని ఆయన వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే మనసులో ఉలిక్కి పడ్డాడు. అయ్యబాబు ఇదేంటి ఇలా ఉంది ఈ ప్రాణిని. అయితే వాళ్ళది నిర్భయత్వం. ఎక్కడ నిర్భయత్వం? అద్వైతమే నిర్భయత్వం. రెండోది ఉందంటే భయం, ఉన్నదొక్కటే అంటే భయం ఏమిటి? ఇంకా భయపడడానికి ఏముంటుంది? అదే అద్వైతం. కాబట్టి ఆయన వెంటనే ఏమన్నాడంటే శాపమాక్కుని విడిచిపెట్టాడు. ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. నీకు ఇటువంటి నింద్యమైనటువంటి రూపం కావాలనుకున్నావు, నృశంసం విగర్హితం, క్రూరమైన నింద్యమైన రెండు మాటలు వేశాడు. ఈ రూపం ఎలా ఉంది? నింద్యంగా ఉంది, చూడడానికి అసహ్యించుకునేటట్టుంది, ఘోరంగా ఉంది. చేతులు ఒక్కటి ఉండి ఏమిటి ఆ స్వరూపం, ఏమిటి ఆ కనపడడం, ఏమిటి? అప్పటికి తలకాయ ఉంది ఆయనకి ఇంకాను. కాబట్టి నువ్వు ఇలాగే అరణ్యంలో పడి ఉండు అన్నాడు. ఇప్పుడు అసలు ఉన్న అందం పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఉన్న అహంకారం అప్పుడు పోయింది, పోయి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు ఏంటంటే, అంటే మరి పాపం ఆ పాటి దానికి ఏదో బుద్ధి చెప్పాలి కానీ అలా బొత్తిగా శాపం ఇచ్చేది ఏమిటండి అంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శాపం ఎప్పుడూ కూడా అనుగ్రహము. శాపవాక్కు అందరూ శాపానుగ్రహము అంటారు. దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అనరు. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతల వాడి బాధ తన బాధగా స్వీకరించి అవతల వాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి తప్పదు. ఏళ్ళాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు. శనైహి శనైహి చరహ మెల్లమెల్లగా విడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమంటుందో తెలుసా అండి, గొప్ప పరిణతి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణమవుతుంది. అందుకే ఏలినాటి శని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఇందుకు ఇస్తారు, మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే అతనికి అర్థమైంది, అయ్యా బాబోయ్ ఇలా ఉండడమా. పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. ఇప్పుడు పడన్నాడు, ఇప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అడిగాడు. అయితే మారావు కదా ఇప్పుడే అన్నారనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందున ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యదాచిత్వా భుజౌ రామ త్వాం దహే ద్విజనే వని తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకనకొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగ నరుకుతారు. ఆ తెగ నరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతో నేను మనవి చేశా, అంత్యేష్టి సంస్కారం చేస్తాడు ఆయన, ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. పొద్దున్నే భోజనం చేస్తూ గోపాలకృష్ణ గారు నేను దాని గురించే కాసేపు ముచ్చటించాం. అలా ఎందుకు చేస్తాడండి రాముడు అని ఆయన ఏదో ప్రశ్న వేస్తే చెప్తున్నాను, ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి అంటే ప్రత్యేకించి మనుష్య శరీరానికైతే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయమన్న వాయువు చేసేస్తుంది.
మనిష్య ప్రాణికి ఈ

దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని యందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం, అంత్యేష్టి సంస్కారం, 16వ సంస్కారం. అన్ని 16 మీదే నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుందని. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడనుకోండి, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో ముట్టుకో ఇది గణపతి, ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభకు చిరుగంటలు అన్నారనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారనుకోండి, ఆయన చూడలేడు. మీరు గోపురం ఎక్కించలేరు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నేను సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా? అందుకు అడిగాను. కాబట్టి రామ నేను ఎవరు పూర్వం అంటే, శ్రియో మాం మధ్యమం పుత్రం ధనుం నామ్నా చ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమ పుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాణ్ణి. నాకు స్థూల శిరస్కుడు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడి, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళితే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే, ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి తలకాయని కడుపులోకి దింపేశాడు. నా రెండు కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి, పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్, పితామహుడు ఇచ్చాడు వరం, బాగానే ఉంది. అహంకారంతో నేనేదో సాధించాలనుకున్నావు, ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు, చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుపుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే, కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా, కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా, తినాలిగా, విడదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏవ ముక్తస్తుమే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదా దాస్యంచమే కుక్షౌ తీక్షణ దంష్ట్రం అకల్పయత్. నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టి నా గుండెల దగ్గర కన్ను పెట్టి నాకు యోజనమంత పొడుగైన చేతులిచ్చి నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా నువ్వు బతికుండు, నువ్వేం చేయాలి లోకానికి? అందు నీ చేతులతో తడువుకు తింటుండు పడుండు అన్నాడు. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి, తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది? ఆయన దీర్ఘాయుష్మంతుడు, దేనికి? తింటాడు బతుకుతాడు.

ఎందుకు బతుకుతాడు? తినడానికి బతుకుతాడు అంతే, ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చెయ్యడం, ఈశ్వరుడు గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు, ఓపికన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. మీరు లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసా అండి, ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా, ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ, మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి, రిటైర్ అయిపోయాక, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు అని ఎవరన్నా రాసిచ్చారా నీకు బాండ్ పేపరు? దంతంబుల్ పడనప్పుడే, తనువుయందు ఆరుడియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, ఇంకా నువ్వేం చేస్తావు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చమ్యా అంటే నీకు తెలియదు. ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్ళు వస్తే తీర్థం కింద బుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి, ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలోనే ఆయనకి తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో అయ్యో తాగేకండి అయ్యాలా కాదు, ఇది తీర్థం కాదు చేయగడుక్కోండి అంటే అప్పుడు ఆ చేతి నీళ్లు తీసుకెళ్లి ఆయన పళ్ళెల్లోనే కడిగేస్తాడు, అంటే అదో వాష్ బేసిన్ అనుకుంటాడు. అమ్మ బాబు నా అదృష్టం రా ఇలాంటి భక్తులు వచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేరని మీరు అనుకుంటున్నారా? ఎక్కడది ఈ అజ్ఞానం? ఓపికండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికిరాలేదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లారిపోతుంది. అసలు ఎప్పుడు దేనికి అంటే తినడం, తింటుంటాడు తింటుంటాడు అది తింటుంది ఓ రోజున. చెప్పానుగా అన్నం అంటే తినున్నది, మన చేత తినబడినది, మనని తినున్నది, రెండు అర్థాలు కాబట్టి అది తినేస్తుంది ఓ రోజున, అయిపోయింది అంతే. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి, దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఒక కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి ఓ రెండు చేతులు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఓ గుడికి వెళ్ళాలా గోపురానికి వెళ్ళాలా ఉంటే భయపడతావు, ఎక్కడికన్నా పెడితే ఎందుకు నాన్న అలబడు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో, ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నా, అలా వస్తే తడువుకోను తిన్నాం, ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా. ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఈ ఒళ్ళు కాల్చేయి, ఎంత తొందర పడిపోయాడో తెలుసా అండి, సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం రామచంద్రమూర్తి చెయ్యడు అంచేస్తే సూర్యాస్తమయం అయితే. కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది. ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించి, వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాననుకుంటున్నావా? కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది? కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు ఓ పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది, అందుకే కొవ్వు వచ్చి తొందరగా కాలిపోతున్నాయండి, దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాలదు. అలా కొవ్వు కరుగుతూ కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ వస్తూ ఉంటుంది, ఆ కొవ్వు అంతా కాలాలి. కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి, అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు, నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను. అప్పుడు నీ భార్యను ఎవరపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు, ఇప్పుడు అవతల వాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకు మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తారు. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. పోన్లేరా ఒకడిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు, అందుకని ఇప్పుడు ఏమయ్యాడు, కబంధ మహాత్మనః, ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే మార్పు ఎక్కడొచ్చిందో, వాడు చాలా గొప్పవాడు, ఈ మార్పు రాకపోతే వాడు లోకకంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామ నువ్వు చేచ్చతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే నీ రెండు బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్దు కానీ అలా పడుండు అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యేష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుణ్ణి పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండుకర్రలు. మహర్షి అమ్మో వాల్మీకి రామాయణం అండి, ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా అండి, అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి, ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల.

అని మీరు నేను అంటామేమో, అక్కర్లేని ఇలాంటివి తీయడం మనకు మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ. వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి. ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయి కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేశారు. పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే, ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధం అవుతోంది. ఇంక ఇక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది. ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభమవుతోంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు నాయనా నువ్వు నా శరీరాన్ని అంటించాయి, ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని. అంటించేసరి మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి. అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అన్నమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. తతశ్చితాయావేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే శస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దశ దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిబయ్యబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఆలోచించి అన్నాడు, రామ నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగతో హీన తం హి రామ సలక్ష్మణ యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు, అందుకే భార్య దూరం అయిపోయింది, మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు, ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు, మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి, ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి. భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని? రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడుంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో, ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి, అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు, ఇంద్రుడికి కిష్కింధకాండం. అలా తిరిగిన వాడు ఉన్నాడు రామ, ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో. అటువంటి మిత్రుణ్ణి సంపాదించావా, ఆ మిత్రుడి వలన నీకు సీతమ్మ జాడ దొరుకుతుంది. కాబట్టి తదవశ్యం తయా కార్య స సుహృత్ సుహృదాంవర. ఓ మంచి హృదయమున్నటువంటి రామ, నీకొక మంచి స్నేహితుడు కావాలి. అకృత్వాహీనతే సిద్ధిం అహం పశ్యామి చింతయం. నాకు ఆలోచిస్తే అది అనిపిస్తోంది. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానర భ్రాతా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూను ఋష్యమూకే గిరివరే పంపాపర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిస్ సహవానరై వానరేంద్రో మహావీర్య తేజో తేజోవానమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్ష ప్రగల్భో ద్యుతిమాన్ మహాబల పరాక్రమ భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతోర్మహాబల స రుక్షరజస పుత్ర పంపామటతి శంకిత భాస్కర శౌరస పుత్రో వాలినా కృతకిల్బిషః. సూర్య భగవానుడి యొక్క ఔరస పుత్రుడైనటువంటి సుగ్రీవుడనబడేటటువంటి ఒక వానర రాజు ఋష్యమూక పర్వత శిఖరముల మీద ఉన్నాడు. కారణాంతరముల చేత తన అన్నగారైనటువంటి వాలి చేత రాజ్యంలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడి నలుగురు వానరులు తన చుట్టూ సేవిస్తూ ఉండగా, అందులోనే ఉన్నారు హనుమ, నలుగురు వానరులు సేవిస్తుండగా సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అపారమైన బలవంతుడు, ఈ భూమండలంలో ఎక్కడ ఏమున్నాయో అన్నీ తెలుసున్నవాడు. అతనితో నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే అతను దశ దిశలకి వానరములను పంపి

నుంచి సీతమ్మ యొక్క జాడ కనిపెడతాడు. నువ్విలా తిరిగి తెలుసుకోక్కర్లేదు రామ, కాబట్టి ఇప్పుడు నీకు మిత్ర సహాయం అవసరమయ్యింది. అతను మహాబలపరాక్రమములు కలిగినటువంటి వాడు, గొప్ప వీర్యవంతుడు, వానరేంద్రుడు, తేజస్సున్నవాడు, సత్యసంధుడు, నీతి కలిగినటువంటి వాడు, పట్టుదల ఉన్నటువంటి వాడు, మంచి మతి కలిగినటువంటి వాడు, దక్షత కలిగినటువంటి వాడు, కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేసుకుంటే ఆయన నీ కార్యంలో సాయం చేస్తాడు. కాబట్టి ఆ వృక్షరజస్సు యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడితో నువ్వు వెంటనే స్నేహం చేసుకోవడానికి ఋష్యమూక పర్వతానికి బయలుదేరు. ఆ ఋష్యమూక పర్వతం ఎక్కడుంది అంటావేమో, నీకు దారి చెప్తాను చూడు. రామాయణం ఎంత ఆప్యాయంగా ఉంటుందో తెలుసా అండి. హైదరాబాదు ఎప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆయన కొడుకుని మొదటిసారి పంపిస్తున్నాడు ఉద్యోగానికి. హైదరాబాదు వెడుతున్నటువంటి కొడుకుని కంగారుగా తీసుకొచ్చి రైలెక్కించడంలో ఆయనకి కట్టిన మినపరొట్టె తేవడం మర్చిపోయాడు తండ్రి. ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళే అలవాటు ఉన్నటువంటి మేనమామ గారు వచ్చాడు స్టేషన్కి. ఇప్పుడు తండ్రి అంటాడు, ఒరే నాన్న రొట్టె తేవడం మర్చిపోయాను, ఎలా తింటావు, ఎలాగా, ఎప్పటికెడుతుందో, ఎప్పటికి దిగుతావో, అది అక్కడ ఏముంటుందో ఏముండదో, నాన్న నా ప్రాణాలు నీ మీదే ఉంటాయి ఇస్మా, వెళ్ళాక ఉత్తరం రాయి అంటాడు. మేనమామ గారు అంటాడు, ఒరే నీకేం భయం లేదు, ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుందా, బయలుదేరగానే మొదటి స్టేషను అనపర్తి, రెండో స్టేషను ద్వారపూడి, మూడో స్టేషను రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. 8 గంటలకి నువ్వు రాజమండ్రి రైల్వే స్టేషన్లో కిందకి దిగితే అక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగి నువ్వు చూస్తే అక్కడే మంచి అరటిపళ్ళు, చాలా చక్కటి రొట్టెలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి నువ్వు అక్కడ నీకు కావలసిన ఓ 2 ఇడ్లీ 2 అరటిపళ్ళు అవి కొనుక్కొని చక్కగా అవి తినేసేసి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటే 10 నిమిషాలకన్నా ఆగదు, గబగబా కొనేసుకో. రైల్లో కూర్చుని తినేసి మంచినీళ్ళు తాగేసి వాటర్ బాటిల్ మర్చిపోకు, ఎక్కిళ్ళు వస్తాయి, వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎక్కి పడుకున్నావు అంటే హాయిగా తెల్లవారేటప్పటికి 6 హైదరాబాద్ వెళ్ళిపోతావు అంటారు.

0: FM 90.4.
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
2: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
2: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
1: ఆకుముడత పురుగులకి నీడ కావాలి.

0: కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
1: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
0: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసనాయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 0.5 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాత నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది. కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసనాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న భక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసెటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 0.5 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్లీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
2: இந்த வயலில் இலை சுருட்டு புழுகள்லாம் அதிகமாக இருந்துச்சு. அதை வந்து கட்டுப்படுத்துறதுக்கு நான் பல வழி.
1: மா ஊரி பொலம்லோ சாலா புருகுல்னி சூசாను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపిగాని, తుమ్మమ్ములుతో గుచ్చిగాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు. కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను, ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలుపెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్ల మీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు

0: గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
1: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117 గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి

ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే

0: Hello listeners, welcome to Radio Vision 90.4. I am Dr. Bhavyasri.
1: I am Dr. Madhuri.
0: అందరికీ నమస్కారం. రోజు మన లైఫ్లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, కెరీర్, ఫుడ్, సినిమా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎన్నో జీవితాల్లో హ్యాపీనెస్ దూరం చేసే ఒక చిన్న ప్యాకెట్ గురించి. దీన్ని ఎంతలా నార్మల్ చేశారంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేంతలా.
1: అవును భవ్య, May 31st ఒక ఇంపార్టెంట్ రోజు ఉంది, అదే వరల్డ్ నో టొబాకో డే. కానీ అసలు ఇది ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందామా?
0: ఈ వరల్డ్ నో టొబాకో డే రోజున విష్ణు డెంటల్ కాలేజ్ నుంచి మీ ముందుకి ఒక వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాం. ఈ సిగరెట్స్, పాన్ మసాలా కంపెనీ వాళ్ళు ప్యాకేజింగ్ మీద అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో స్టైల్గా గ్రాఫిక్ ఐకాన్స్ చూపించడం లేదా కొత్త కొత్త ఫార్మ్స్లో లైక్ ఈ సిగరెట్స్ యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. దాని వెనకాల ఉన్న అసలు మాస్క్ని తీసి దానిలో ఉన్న పాయిజనస్ రియాలిటీని బయట పెట్టడమే ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO అండ్ మన భారత ప్రభుత్వం ఉద్దేశం.
1: చాలా కరెక్ట్గా చెప్పావు భవ్య. అసలు స్టాటిస్టిక్స్ చూస్తే నమ్మరు, మన ఇండియాలో దాదాపు 27 కోట్ల మంది టొబాకో వాడుతున్నారు.
0: దీనిలో అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? మనం టొబాకో అంటే కేవలం సిగరెట్ లేదా బీడీ అనుకుంటాం, కానీ మన ఇండియన్ స్టేట్స్లో అండ్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ వాడేది స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, అంటే కైనీ, జర్దా, గుట్కా, పాన్ మసాలా. ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే ప్రతి ఏడాది స్మోక్డ్ అండ్ స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో వల్ల దాదాపు 13 లక్షల ఇండియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు.
1: మనం ఈరోజు ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా తెలుసుకుందామా?
0: అవును, ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం మాదిరి. ఇది కేవలం వాడే వాళ్ళ వల్లే కాదు, పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇబ్బందే. దాన్నే మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేదా ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఒకరు పొగాకు తాగుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళ పిల్లలు లేదా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఆ పాయిజనస్ స్మోక్ అండ్ కెమికల్స్ లోపలికి వెళ్తాయి. ఇంట్లో చిన్న పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వంటివి రావడానికి ఇది పెద్ద కారణం. పొగాకులో దాదాపు 7000కి పైగా కెమికల్స్ ఉంటాయి. అందులో కనీసం 70 కెమికల్స్ డైరెక్ట్గా క్యాన్సర్కి కారణం. ప్రధానంగా సిగరెట్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ వస్తే, ఈ గుట్కా, పాన్ మసాలా వల్ల ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ వస్తుంది. మన దగ్గర వచ్చే ఓరల్ క్యాన్సర్స్లో ఎక్కువ శాతం ఈ గుట్కా, కైనీ వల్ల మాత్రమే వస్తున్నాయి.
1: భవ్య, ఇక నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మనలో చాలామంది సినిమాలు చూస్తారు కదా, ఆ మూవీ స్టార్టింగ్లో నా పేరు ముఖేష్ అని యాడ్ చూసి ఎంతమంది నవ్వుతూ లైఫ్ తీసుకుంటారు. కానీ నిజంగా ఓరల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. కేవలం తక్కువ ఖర్చు ఉన్న ఒక్క ప్యాకెట్ 100,000 రూపాయలు ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యేలా చేస్తుంది, లైఫ్ లాంగ్ నరకం మిగులుస్తుంది.
0: కరెక్ట్గా చెప్పావు మాదిరి. దీనికి భయపడడం కాదు, సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా, ఇప్పుడు మానేస్తే మాత్రం ఏం లాభం అని. కానీ మీరు పొగాకు మానేసిన 20 నిమిషాల్లో మీ హార్ట్ రేట్ ర్యాపిడ్గా నార్మల్కి వస్తుంది. 12 గంటల్లో మీ బ్లడ్లో ఉన్న పాయిజనస్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. 1 సంవత్సరానికి మీ హార్ట్ అటాక్ రిస్క్ సగానికి సగం పడిపోతుంది.
1: అంటే ఎప్పుడు ఆపినా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కానీ ఒక రోజులో ఎడిక్షన్ ఎలా వదులుతారు? అది చాలా కష్టం కదా.
0: కష్టమే కానీ అసాధ్యం కాదు. మెంటల్ స్ట్రెంగ్తో పాటు మన గవర్నమెంట్ కూడా ఫ్రీగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి తెలియని ఒక టోల్ ఫ్రీ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది,
1: నేషనల్ టొబాకో క్విట్ లైన్ నెంబర్ 1800112356.
0: ఈ నెంబర్ని మరొకసారి నోట్ చేసుకోండి.

0: 1800113 56. దీనికి కాల్ చేస్తే వాళ్ళు మనకి ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తారు. విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే మానేసినప్పుడు వచ్చే తలనొప్పి, కోపం, మానసిక సమస్యలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపం మొదలైనవి ఎలా హ్యాండిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తారు. మీకు ఒక విషయం తెలుసా, మన విష్ణు డెంటల్ కాలేజ్లో టొబాకో సిజేషన్ సెంటర్ ఉంది. దాంట్లో పొగాకు మానేయాలి అనుకునే వాళ్ళకి అవసరమైనటువంటి కౌన్సిలింగ్, అంతేకాదు సహాయాన్ని కూడా అందిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వరల్డ్ నో టొబాకో డే రోజు మీ చేతిలో ఉన్న పొగాకు ప్యాకెట్నో సిగరెట్నో డస్ట్బిన్లో పాడేయండి. మీ హెల్త్తో పాటు మీ పిల్లల భవిష్యత్తు, మీ ఇంట్లో వాళ్ళ మొహంలో సంతోషం తీసుకురండి. అలానే మీకు నోటి క్యాన్సర్కి సంబంధించిన ఏ సూచనలు కనిపించినా వెంటనే మీ డెంటిస్ట్ని కలవండి. మంచి మార్కెటింగ్, కలర్ఫుల్ ప్యాకెట్స్ ని చూసి మోసపోకండి.
1: అవును, నివారణ ఉత్తమం. మర్చిపోకండి, టొబాకో ఏ ఫామ్ అయినా ప్రమాదకరమే. ఈ మధ్యన వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కూడా. స్టాప్ స్మోకింగ్, స్టాప్ చీవింగ్, బీ సేఫ్, స్టే హెల్దీ.
0: ఈ రోజుకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. కీప్ లిస్నింగ్ టు రేడియో విష్ణు 90.4.
1: డాక్టర్ మాధురి
0: అండ్ దిస్ ఇస్ డాక్టర్ భవ్యశ్రీ సైనింగ్ ఆఫ్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తిరగడదు.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.
3: ప్రతిమా మంత్ర తీర్థేషు

ఈ శ్లోకం యొక్క అర్థం: దేవతా విగ్రహము, మంత్రము, పుణ్యతీర్థము, దైవజ్ఞుడు, వైద్యుడు, గురువు వీరియందు ఎవనికి ఎట్టి భావముండునో వానికి అట్టి సిద్ధి అనగా ఫలము కలుగుతుంది అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, పొట్ట పట్టినంత వరకు దేహదారులకు పదార్థముల మీద స్వంత్వం అవుతుంది. అంతకు మించి అనగా దాచుకునేందుకే ఎవడు తీసుకుంటాడో వాడు దొంగ, వాడు దండనకు అర్హుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శరీరస్య శోషణం. ఈ శ్లోకం యొక్క అర్థం, దోషముల నుంచి నివృత్తిని, గుణములతో కలిసి వాసము చేయుటను, ఇదియే ఉపవాసము కాని శరీరమును శోషింపచేయుట ఉపవాసం కాదని వ్యాఘ్ర మహర్షి యొక్క వచనం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం.

0: ஜேபி ரோட் பீம்பரம் செல் 9545111117
1: சிந்து ஸ்கின் அண்ட் ஸ்பெஷாலிட்டி கிளினிக்
2: டாக்டர் சிந்து நாராயண MBBS MD DVL சர்ம வியாதி நிபுணులు
1: சர்ம సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ EHS ఆరోగ్య భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
1: సెల్ 8500136630
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం

తపా. ఈ శ్లోకం యొక్క అర్థం, జపించదగ్గ మంత్రాలలో గాయత్రి శ్రేష్టతమమైనది. హోమములోకెల్లా ఆజ్యాహుతియే శ్రేష్టం. దానాల్లోకెల్లా అన్నదానమే గొప్పది. తపస్సుల్లో అహింసా తపమే గొప్పది అని మనువచనం.

బాహు. ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరులకు సంతాపము కలిగించకయు, కలులతో సహవాసము చేయకయు ఉండుట వల్ల గావించిన కొలది శుకృతములు కూడా మహత్తరమైన వగుచినవి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ஞானஸ்யன்யத் கர்மண்யன்யத் துராத்மனாம்.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, మహాత్ములు త్రికరణ శుద్ధి కలిగి ఉంటారు, అనగా మనోవాకాయ కర్మలలో ఒక్కరీతిగానే నడుచుకుంటారు. ఇక దురాత్మల విషయం చూస్తే మనసొకటి, మాట మరొకటి, చేతలింకొక దారి, ఇది వరుస అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: Quédala.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
3: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః.
2: ఈ శ్లోకం యొక్క అర్థం, విద్యావినయ సంపన్నుడైన ఉత్తమ బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుకునందు, కుక్కయందు, చండాలునియందు, అన్నింటియందును పండితులు సమదృష్టినే కలిగి ఉంటున్నారు. అనగా సర్వమునందు బ్రహ్మమును చూచువారే పండితులని అర్థం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

అతిథులు, పరివారము, పితరులు, తాను ఈ ఐదుగురును ఎవని వల్ల తృప్తి చెందరో వాని బతుకు మరణంతో సమానం అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, సత్యమే జయించును, అసత్యం పరాస్తమగును. సత్యము వలననే దేవతల మార్గం విస్తరించి ఉన్నది. సత్యము చేతనే మహర్షులు ఆప్తకాములై ఈశ్వర్ని పొందుచున్నారు. ఈశ్వరుడు సత్యస్వరూపుడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఉపకారిషు సాధు సాధు సాధుత్వే

ఈ శ్లోకం యొక్క అర్థం, తనకు ఉపకారం చేసిన వారి ఎడ మంచిగా ఉండువాని మంచితనం ఏం మంచితనం? అట్లుగాక అపగారికి చేసిన వారికి ఉపకారం చేసినవాడే సాధువని ఉత్తములు చెబుతారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, వెలయాండ్రకు అభిమానం, సంపదలకు స్థిరత్వం, మూర్ఖులకు వివేకమును, కర్మలకు వినాశనమును ఉండవు కదా అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, మనసు వలనే మాట, మాటను బట్టి క్రియ, మనసు, మాట, పనులు, ఈ మూడింటిలో ఏకరూపత గలవారే సాధుపురుషులు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం.

0: 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 7వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు పాఠం,
2: కుమార్ రేపు పరీక్ష ఉందన్నావు కదా, ఇంకా మేల్కొనే ఉన్నావా?
3: అవునమ్మా, 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన 5 రాజ్యాల గురించి మాకు పరీక్ష పెడతానన్నారు. ఆనాటి దక్షిణ భారతదేశ పటం ఒకటి తయారు చేసి అందులో ఆయా రాజ్యాల పేర్లు గుర్తిస్తున్నానమ్మా.
2: చాలా మంచి పని చేస్తున్నావు కుమార్, నేను కూడా నీతో కూర్చుంటాను. ఇద్దరం కలిసి దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఆయా రాజ్యాలు, వాటి రాజధానుల పేర్లు గుర్తిద్దాం.
3: ఇదిగో, ఇది కళ్యాణి చాళుక్య రాజ్యమమ్మా. దీని రాజధాని బీదర్ జిల్లాలోని కళ్యాణి. ఇదిగో, ఇదేమో యాదవుల రాజ్యం. వారేమో దౌలతాబాద్లోని దేవగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు.
2: మరి కాకతీయుల రాజధాని ఏది?
3: ఇదిగో ఇక్కడ చూడు, ఇది ఓరుగల్లు. దీనినే మనమిప్పుడు వరంగల్లు అంటున్నాం. అమ్మా ఇదిగో ఇక్కడ చూడు, ద్వారసముద్రాన్ని రాజధానిగా చేసుకొని హోయసలులు పరిపాలించారు. అమ్మా ఇదిగో, ఇదేమో పాండ్యుల రాజధాని మధుర.
2: సరే, మ్యాప్లో ఇలా రాసుకుని గుర్తించడం బాగానే ఉంది, కానీ పాఠం చదివేశానన్నావు గనక ఇక పడుకోనాన్నా. రేపు ఉదయాన్నే లేపుతాను, మళ్ళీ చదువుకుందు గాని.
3: అలాగేనమ్మా, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ పడుకుంటాను.
4: రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ శ్రీ శ్రీ తైలప మహారాజు వస్తున్నారహో.
3: అరే, ఈయన కళ్యాణి చాళుక్య రాజు కదూ? నమస్కారం మహారాజా.
5: నమస్కారం కుమార్.
3: తమ కళ్యాణి చాళుక్యుల రాజ్యం గురించి మీ నోటిమీదుగా వినిపించండి ప్రభు.
5: సంతోషం కుమారా, నేను క్రీస్తు శకం 973లో రాష్ట్రకూటుల మాన్యఖేతాన్ని జయించి మా చాళుక్య వంశ ప్రతిష్ట నలుదిశలా మారుమృగేలా చేశాను. కాని క్రీస్తు శకం 1150 నుంచి మా వంశపతనం ప్రారంభమైంది కుమార్.
3: అవును, నేను చదివాను ప్రభు.
5: సామంతులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు. సామంతరాజైన కాలచూరి బిజ్జలుడు మా వంశీకుడైన 3వ తైలపుని ఓడించి కళ్యాణిని ఆక్రమించాడు. తైలపుని కొడుకు 4వ సోమేశ్వరుడు కాలచూరులని అణచివేసి కళ్యాణిని స్వాధీనం చేసుకున్నాడుగాని సామంతులను అణచలేకపోయాడు. ఏది ఏమైనా మేము ఎంతో సాహిత్య సాంస్కృతిక సేవ చేశాం కుమారా.
3: నేను చదివాను ప్రభు. కన్నడ భాషలో కవిచక్రవర్తి బిరుదు పొందిన రన్నడు, విక్రమాంకదేవ చరిత్ర రాసిన బిల్హనుడు మీ వంశ ఆస్థాన కవులేగదా.
5: మేము హిందూ జైన మతాలను వీరశైవాన్ని కూడా ఆదరించాం తెలుసా కుమారా. ఇంకా స్థానిక స్వపరిపాలనను కూడా ప్రవేశపెట్టాం. మా న్యాయపాలన ఎంతో గొప్పది. భూమిశిస్తు మా ముఖ్య ఆదాయం కనుక వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాం. ఇంకా ఎన్నో దేవాలయాలను కట్టించాం కుమారా.
3: ఇవన్నీ వింటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది ప్రభు.
4: రాజాధిరాజ బాహుబల శూర సింహన ప్రభువల వారు వస్తున్నారహో.
3: యాదవరాజుల్లో ఎంతో పేరు పొందిన సింగన మహారాజు ఈయనేనన్నమాట. నమస్కారం ప్రభు.
6: కుమారా, మేము శ్రీకృష్ణుని యదువంశానికి చెందిన యాదవులము. ఈనాటి ముంబాయి రాష్ట్రంలోని ఖాందేశు, అహ్మద్నగర్, నాసికులు ఒకప్పుడు మా రాజ్యభాగాలుగా ఉండేవి. కళ్యాణ చాళుక్యరాజైన 4వ సోమేశ్వరుని ఓడించి మా యాదవరాజైన భిల్లముడు క్రీస్తు శకము 1187లో స్వతంత్ర యాదవరాజ్యాన్ని స్థాపించాడు. నేనేమో

0: తెలుసు ప్రభు, మీరు క్రీస్తుశకం 1210 నుండి 1247 మధ్య పరిపాలించారని తెలుసు. నర్మదా నది మొదలు షిమోగా వరకు విశాల రాజ్యాన్ని సింగన మహారాజ్ స్థాపించాడని విన్నాను ప్రభు.
1: అవును కుమారా, మేము సోలంకేయులు కాకతీయులతో ఎన్నో యుద్ధాలు చేశాం. కాని మా వంశీకుడు రామచంద్రదేవుని పాలనా కాలంలో తురుష్కుల దాడితో మా పతనం మొదలైంది. అల్లావుద్దీన్ ఖిల్జీ 1294లో రామచంద్రదేవుని ఓడించి ఎంతో ధనాన్ని ఢిల్లీకి పట్టుకుపోయాడు.
0: అల్లావుద్దీన్ సేనాని అయిన మాలిక్ కాఫర్ క్రీస్తుశకం 1309లో ఇంకోసారి కూడా మీ రామచంద్రునిపై దండెత్తి బందీ చేసి సామంతుడిని చేశాడని చదివాం మహారాజా. రామచంద్రుని అల్లుడు కొడుకు ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని, క్రీస్తుశకం 1318లో మీ రాజ్యం పూర్తిగా అంతరించిపోయిందని విన్న నాకే ఎంతో విచారంగా ఉంది ప్రభు.
2: అపూర్వ ధైర్య సాహసోపేత నారీ శిరోమణి కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి వారు వస్తున్నారహో!
0: ఆహా, ఈమెలో ఎంతటి తేజస్సు! ప్రణామాలు మహారాణి.
3: శుభాశీస్సులు కుమారా, నీకు నా నోట మా వంశచరిత్ర వినాలని ఉంది కదూ, చెప్తాను విను.
0: అలాగే మహారాణి, తప్పకుండా వింటాను.
3: మేము కాకతీదేవిని ఆరాధించటం వల్ల కాకతీయులమయ్యాం. మా పూర్వీకుడు మొదటి ప్రోలరాజుకు చాళుక్య సోమేశ్వరుడు హనుమకొండ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించుకోమని బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయన క్రీస్తుశకం 1055 నుండి 1175 వరకు పాలించారు. చాళుక్యల పతనం ప్రారంభమవటంతో రెండవ ప్రోలరాజు కృష్ణా గోదావరి నదుల మధ్యభాగాన్ని జయించారు. యుద్ధవీరుడైన కాకతీయరాజు రుద్రదేవుడు. ఈయన క్రీస్తుశకం 1150 నుంచి 1195 వరకు రాజ్యపాలన చేసిన కాలంలో కళ్యాణి చాణుక్యరాజైన తైలపునితోనూ యాదవులతోనూ యుద్ధాలు చేసి ఓడించి స్వతంత్ర రాజయ్యారు. అయితే దురదృష్టవశాత్తు చివరి యాదవరాజైన జైతుగి చేతిలో మరణించారు.
0: అమ్మా, మీ తండ్రి గణపతిదేవుడు కళింగ పశ్చిమ ఆంధ్ర దక్షిణ దేశాలపై దండెత్తి జయించి తెలుగు మాట్లాడేవారందరినీ ఒక త్రాటిమీదకు తెచ్చిన పుణ్యమూర్తి. తండ్రి దయ శౌర్యాలను పుణికిపుచ్చుకున్న మీ గురించి విని మేమెంతో పొంగిపోతుంటాం. మీరు చాళుక్యరాజులను చోళరాజులను ఎదుర్కొన్నారని, కాకతీయ రాజ్యాన్ని పటిష్టంగా చేసిన మంచి పరిపాలనా దక్షురాలని చదువుకున్నాం. కాకతీయుల చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు తురుష్కుల దాడి నుండి ఓరుగల్లును కాపాడాలని ఎంతో ప్రయత్నించారు, గాని చివరకు తుగ్లక్ చేతుల ఓటమి వల్ల కప్పం చెల్లించడానికి అంగీకరించారు కదా తల్లి.
3: అంతా విధి విలాసం కుమారా, అయినా మేము ప్రజారంజకంగా పాలించామనే తృప్తి మాకుంది. మేము సంస్కృత భాషను ఎంతో ఆదరించాం. జాయప సేనాని అనే కవి నృత్యరత్నావళి గ్రంథాన్ని రచించింది మా కాకతీయుల పాలనలోనే. చెరువులు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడి వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చేశాం.
0: తెలుసు తల్లి, బసవపురాణం రాసిన పాల్కురికి సోమనాథుడు, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తిక్కన సోమయాజి కవి మీ కాలం వారే కదా. మీ కాలంలో మోటుపల్లి ముఖ్యరేవు పట్టణంగానూ వజ్ర పరిశ్రమ వృద్ధి చెందిందని మార్కోపోలో అనే వెన్నిస్ వర్తకుడు మీ కాలంలోని విశేషాలను, విదేశీ వర్తక వాణిజ్యాభివృద్ధి గురించి ఎంతో మెచ్చుకుంటూ రాశాడమ్మా. మీ కాలం నాటి 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలు ఈనాటికి గొప్ప వాస్తుశిల్ప ఖండాలుగా ఉన్నాయి తల్లి. మిమ్మల్ని, మీ పరిపాలనను మేమెప్పుడూ తలుచుకుంటూ ఇప్పటికీ ఎప్పటికీ గర్వపడుతుంటాం తల్లి.
3: చాలా సంతోషం చిరంజీవ.
4: కుమారా, మేము మైసూరు రాజవంశస్థులం. మేము దాదాపుగా 2 శతాబ్దాలు పరిపాలించాం. మా రాజధాని ద్వారసముద్రం.
0: క్రీస్తుశకం 1111 నుండి 1141 మధ్యకాలంలో మీ గొప్పతనం ఎంతగానో ఉండేదట కదా ప్రభు. మీరు జైన మతావలంబకులైనా రామానుజుల వారి బోధన వల్ల వైష్ణవ మతాన్ని స్వీకరించారని విన్నాం రాజా. మీరు మతసహనం పాటించి సంస్కృత కన్నడ భాషలు అభివృద్ధి చేశారట కదా.
4: అవును కుమారా, మా మనవడు వీరబల్లాలుడు ఉత్తరానికి రాజ్యాన్ని విస్తరించాడు. 3వ బల్లాలుడు కర్ణాటకలో చాలా రాజ్యాన్ని జయించాడుగాని క్రీస్తు

0: శకం 1310లో మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోయినా, మహమ్మద్ బిన్ తుగ్లక్కి లొంగిపోయినా రాజ్యం నాశనం కాకుండా రక్షించుకున్నాడు.
1: మీ కాలంలో సంస్కృత కన్నడ భాషలు బాగా వృద్ధి చెందడంతో పాటు నేమిచంద్రుడు తొలి నవలను కన్నడంలో రాశాడు కదా. బేళూరు, హలేబీడుల్లో మీ హోయసలుల కళాఖండాలు ఇప్పటికీ ఉన్నాయి మహారాజా.
0: శుభమస్తు కుమారా. రాజాధిరాజ పాండ్య కులవీర జటావర్మ కులశేఖర మహారాజు గారు విచ్చేశారహో.
1: మహారాజా వందనం. మీరు మధురను రాజధానిగా చేసుకుని పరిపాలించారట కదా. క్రీస్తు శకం 1190 నుండి 1216 వరకు పాండ్యుల గొప్పదనాన్ని దశదిశలా వ్యాపింపచేశారట కదా మహారాజా.
2: మా తర్వాత 1257లో మా వంశీయుడు సుందరవర్మ కాకతీయులను, హోయసలలను జయించి మైసూరు తప్ప దక్షిణ భారతాన్ని వశపరచుకున్నాడు. నెల్లూరులో వీరాభిషేకం చేసుకున్నాడు తెలుసా?
1: అవును, నేను చదివాను ప్రభు. ఆయన తర్వాత వచ్చిన కులశేఖరుడు సింహళం వరకు విజయదండయాత్ర చేశారని, ఈయన రాజ్య సిరి సంపదలను, సత్పరిపాలనను మార్కోపోలో ఎంతో కొనియాడారు కదా.
2: కులశేఖరుని కుమారులైన వీరపాండ్యుడు, సుందరపాండ్యుడు 1328లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మధురను జయించే వరకు ప్రజానురంజకంగా పరిపాలించారు.
1: మీ పాండ్యులు దక్షిణాదిన శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరంలో అందమైన సుప్రసిద్ధ దేవాలయాలను కట్టించారట. కాయల్ ముఖ్య ఓడరేవు పట్టణంగా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా అరబ్బులకు తమ కొలువులో ఉద్యోగాలు కూడా ఇచ్చారని విన్నాం మహారాజా. అరేరే, అలా వెళ్ళిపోతున్నారంటి? మహారాజా ఆగండి, నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. పాండ్య మహారాజా ఆగండి, ఆగండి. మహారాణి, రుద్రమదేవి, ఆగు తల్లి, ఆగు.
3: కుమార్ లేమ్మా, తెల్లారింది. ఈరోజు పరీక్ష ఉందన్నావు కదూ.
1: అమ్మా, నేనెక్కడున్నాను? మహారాజు ఆగమంటున్నా వినకుండా అలా వెళ్ళిపోయారేంటి?
3: మహారాజేంటి, వెళ్ళిపోవడమేంటి? తెల్లగన్నావేంటిరా పిచ్చితండ్రి, రాత్రంతా ఆ దక్షిణదేశ రాజ్యాల పాఠం గురించి ఆలోచించి ఉంటావు అవునా?
1: అవునమ్మా, అందుకే నా కలలో ఆ రాజ్యాలను పరిపాలించిన వాళ్లంతా కనబడి తమ రాజ్యాల గురించి ఎంత బాగా చెప్పారనుకున్నావు.
3: సరేగాని లేచి చదువుకోవా మరి.
1: ఇప్పుడింక అవసరం లేదమ్మా, గుర్తు చేసుకుంటే చాలు. ఆ పాఠం నాకు బాగా అర్థమైంది, అందుకే అంత వివరంగా నేను కూడా కలలో ఆ మహారాజులందరితో మాట్లాడగలిగాను.
0: దక్షిణ భారతదేశ రాజ్యాల గురించి మరొక్కసారి మననం చేసుకుందామా? 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని 5 రాజ్యాలు పాలించాయి. కళ్యాణి చాళుక్యులు బీదర్ జిల్లాలోని కళ్యాణిని, యాదవులు దౌలతాబాదులోని దేవగిరిని, కాకతీయులు ఓరుగల్లును, హోయసలలు ద్వారసముద్రమును, పాండ్యులు మధురను రాజధానులుగా చేసుకుని పరిపాలించారు. కళ్యాణి చాళుక్యుల వంశీయుడైన తైలపుడు క్రీస్తు శకం 973లో రాష్ట్రకూటుల మాన్యఖేతాన్ని జయించి తమ ప్రతిష్ట నలుదిశలా మారుమ్రోగేలా ప్రజారంజకంగా చేశాడు. యాదవరాజుల్లో సింఘనుడు ఎంతో పేరు పొందాడు. క్రీస్తు శకం 1210-1247 మధ్య నర్మదా నది మొదలు సిమోగా వరకు విశాల రాజ్యాన్ని స్థాపించారు. 1318లో యాదవుల రాజ్యం అంతరించిపోయింది. కాకతీయులలో రుద్రమదేవి మంచి పరిపాలనాదక్షురాలు. క్రీస్తు శకం 1055 నుండి 1323 వరకు కాకతీయ రాజులు పాలించారు. వీరి పాలనలోనే జాయపకవి నృత్యరత్నావళి గ్రంథాన్ని, పాల్కురికి సోమనాథుడు బసవపురాణాన్ని రచించగా తిక్కన మహాకవి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. వీరి కాలంలో మోటుపల్లి ముఖ్యరేవు పట్టణంగా వజ్ర పరిశ్రమ వృద్ధి చెందిందని మార్కోపోలో అనే వెనిస్ వర్తకుడు వ్రాశాడు. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాలు వీరి గొప్ప వాస్తు శిల్పకళాఖండాలు. హోయసలలు మైసూరు రాజవంశస్థులు. క్రీస్తు శకం 1111 నుండి 1141 మధ్యకాలంలో వీరి గొప్పతనం ఎంతగానో ఉండేది. వీరి కాలంలో సంస్కృత కన్నడ భాషలు వృద్ధి చెందాయి. నేమిచంద్రుడు తొలినవలను కన్నడంలో రాశాడు. హోయసలల కళాఖండాలు బేలూరు, హళేబీడుల్లో ఇప్పటికీ ఉన్నాయి. క్రీస్తు శకం 1190 నుండి 1216 వరకు పాండ్యరాజుల గొప్పతనం దశదిశలా వ్యాపించింది. పాండ్యులు దక్షిణాదిన శ్రీరంగం,

0: చిదంబరం, రామేశ్వరంలలో అందమైన సుప్రసిద్ధ దేవాలయాలను కట్టించారు. కాయల్ ముఖ్య ఓడరేవు పట్టణంగా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాదు, అరబ్బులకు తమ కొలువులో ఉద్యోగాలు కూడా ఇచ్చారు.
1: మరొక విద్యా కార్యక్రమం 7వ తరగతి విద్యార్థుల కోసం గణిత పాఠం. గణిత శాస్త్రవేత్తగా ఆర్యభట్ట.
2: అక్కా, ఏం చేస్తున్నావు? ఓహో, ఏంటి టేబుల్ పైన? అబ్బా, ఎంత చక్కగా ఉన్నాయి బొమ్మలు! నువ్వే చేసావా?
3: అవును రవి, నేనే చేశాను.
2: అక్కా, ఈ బొమ్మల చుట్టూ అట్టలతో గోడల్లా చేసి ఈ గేటు ఆర్చిపై ఇస్రో అని రాసావేమిటది?
3: ISRO. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్నది.
2: ఓహో, మరి ఇదేమిటి? ఇదేదో రాకెట్లా చేసి పైన గుండ్రంగా ఆర్యభట్ట అని రాశావు?
3: అది మన దేశం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట.
2: ఆర్యభట్ట ఎవరక్కా? నేనెప్పుడూ ఆ పేరే వినలేదే.
3: నాకు తెలిసి ఆయన మన భారతీయ శాస్త్రవేత్త. ఆయన గురించిన వివరాలు పూర్తిగా నాకు తెలియవు. మావయ్యని అడగాలనుకుంటున్నాను.
2: అయితే ఆలస్యం ఎందుకు? మావయ్య తోటలో ఉన్నట్టున్నారు, వెళ్దాం పదా.
3: సరే నడు. నమస్కారం మావయ్య, ఏం చేస్తున్నారు ఇక్కడ?
4: ఏమిటరా, ఏమిటి ఇలా వచ్చారు?
3: మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, మేము ఇబ్బంది కలిగించామా మావయ్య?
4: అదేం లేదమ్మా, గులాబీ మొక్కలకి నీళ్లు పారేందుకు కాలవ తీశానంతే. పని పూర్తయింది, ఇంతలోనే మీరొచ్చారు.
2: ఏం లేదు మావయ్య, అక్క ఇంట్లో ఎంచక్కగా ఇస్రో మోడల్ తయారు చేసింది.
4: ఓహో, అలాగా, మంచిదమ్మా లత, నేను చూస్తాను రవి.
2: సరే మావయ్య.
3: మావయ్య, మన దేశం తొలిసారి పంపిన ఉపగ్రహం ఆర్యభట్ట కదా, ఆర్యభట్ట ఎవరో తెలుసుకోవాలని వచ్చాము.
4: మంచిదమ్మా, మన దేశంలో జన్మించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టు.
2: మరి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట అని పెట్టారెందుకు? అది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం కదా.
4: పూర్వం గణితం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తత్వశాస్త్రం అన్నీ కలివిడిగా ఉండేవి. ఆర్యభట్టు వీటన్నింటిలోనూ దిట్ట.
2: దిట్ట అంటే?
3: గొప్పవాడని, అన్ని శాస్త్రాలపైన పట్టు ఉన్నవాడని అర్థం.
4: ఆర్యభట్టు ఏ కాలం వాడో తెలుసా? క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.
3: అంటే క్రీస్తుశకం 400 నుండి 499 సంవత్సరం నడుమవాడన్నమాట. ఆర్యభట్టు ఎక్కడ జన్మించారు మావయ్య?
4: ఈయన కేరళ రాష్ట్రం తిరువాన్కూర్లో జన్మించారని కాదు, బీహార్ రాష్ట్రం పాటలీపుత్రం, అంటే ఇప్పుడు మనం పాట్నా అంటున్నామే, అక్కడ కుసుమాపురం గ్రామంలో పుట్టాడని రెండు వాదాలు ఉన్నాయి.
2: మరి పెరిగింది?
4: కేరళ నుండి నేడు మనం బీహార్ అంటున్న మగధరాజ్యానికి విద్యాభ్యాసం కోసం వచ్చాడు.
3: మగధరాజ్యంలో నలంద విశ్వవిద్యాలయం ఉండేదని అంటారు.
4: బాగా చెప్పావమ్మా, నలంద విశ్వవిద్యాలయంలో అభ్యసించడానికి ఆర్యభట్టు వచ్చాడు.
2: తర్వాత అక్కడే స్థిరపడ్డారా?
4: అవును, పాటలీపుత్రం, అదే నేటి పాట్నాలోనే ఉండిపోయాడు. ఆర్యభట్టు తాను చదివిన నలంద విశ్వవిద్యాలయంలోనే కులపతిగా కూడా పనిచేశారు.
2: మావయ్య, ఆర్యభట్ట ఏం బోధించేవాడు?
4: విశ్వవిద్యాలయ విద్యార్థులకు గణితం, ఖగోళ శాస్త్రం బోధించేవాడు.
3: మావయ్య, ఆనాడు ఖగోళ శాస్త్రం అంటే జ్యోతిష్యమనే కదా?
4: జ్యోతిష్యం ఖగోళ శాస్త్రంలో అంశంగా ఉండేది. ప్రజలకు జ్యోతిష్యంపై నమ్మకం తగ్గుతున్న రోజుల్లో ఆర్యభట్టు పుట్టాడు.
2: ఆనాటి ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువ కదా?
4: మూఢనమ్మకాలు కావు, ఆ కాలపు నమ్మకాలు. ఖగోళ గణనలు తప్పుగా గణిస్తున్నందువల్ల ప్రజల్లో నమ్మకాలు తగ్గాయి. ఆర్యభట్టు క్రీస్తుశకం 499లో ఆర్యభట్టీయం అనే గొప్ప గ్రంథం రాశాడు.
3: క్రీస్తుశకం 466లో జన్మించాడు, అంటే 23 ఏళ్ల వయసులోనే గ్రంథరచన చేశాడన్నమాట.
4: అవునమ్మా, ఆర్యభట్టు తన రచన ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు

0: పెట్టాడు.
1: శ్లోకాల్లో లెక్కలా? ఎట్లా సాధ్యం మావయ్యా?
0: ఆ కాలంలో ఏ రచనలైనా ఛందోబద్ధంగానే ఉండేవి.
1: శ్లోకాల్లో అంకెలు ఎలా రాసేవారు మావయ్యా?
0: అంకెలు సంఖ్యలకు అక్షర రూపాలను వాడుకునేవారు. తరువాతి కాలంలోనే అవి ప్రత్యేక సంజ్ఞలుగా సూచించబడ్డాయి.
2: అదేలా మావయ్య?
0: ఆర్యభట్టు తన గ్రంథంలో అక్షరమాలతోనే అంకెలు రాశాడు. కా చ ట త ప వర్గాక్షరాలను 1, 2, 3 ఇలా 25 వరకు సంఖ్యలను సూచించడానికి వాడాడు.
1: క చ ట త ప వర్ణాక్షరాలంటే?
2: క వర్గం అంటే కఖ గఘ ణ 5 అక్షరాలు. అలాగే చ వర్గం అంటే చ చ జ జ ఇని. ట వర్గం అంటే ట ఠ డ ఢ న.
1: ఆ, తెలిసింది. త వర్గం అంటే తత్థ దద్ధ న అనే 5 అక్షరాలు. ప వర్గం అంటే పప్ప బబ్బ మ అనే 5 అక్షరాలు.
2: ఇలా ఈ 5 వర్గాల అక్షరాలు మొత్తం 5×5=25.
1: అర్థమైంది. క అంటే 1, ఖ అంటే 2, గ అంటే 3, ఇట్లా ప అంటే 21, ఫ అంటే 22, బ అంటే 23, ఫ అంటే 24, చివరిగా మ అంటే 25.
2: మావయ్య, మిగతా అక్షరాలు అచ్చుల సంగతి?
0: దానికే వస్తున్నా. యా రా లా వా శ ష స హాలను వరుసగా 30, 40, 50, 60, 70, 80, 90, 100 అనుకున్నాడు.
1: మరి అచ్చులు అంటే ఇలా అం అహాలు.
0: అచ్చులకు హెచ్చు విలువలిచ్చాడు. ఆ అంటే 10 ఘాతం 0, దాని విలువ 1కి సమానం. ఆ అంటే 10 ఘాతం 1, దాని విలువ 10.
2: ఈ అంటే 10 ఘాతం 2 అంటే 100. ఈ అంటే 10 ఘాతం 3 అంటే 1000.
1: అబ్బో, 5వ శతాబ్దిలో 10 సంఖ్యల ఘాతాలు కనుక్కోవడం ఎంత గొప్ప!
0: మన దేశం ప్రపంచానికి అందించిన జ్ఞానసంపద దశాంశ పద్ధతి. దాన్ని ప్రవేశపెట్టింది ఆర్యభట్టు.
2: మావయ్య, అక్షరాల్లో దశాంశ పద్ధతి ఎలా చూపేవారు?
0: ఉదాహరణకు గీ అనే అక్షరం తీసుకుందాం. గీ అంటే గా ప్లస్ ఈ కదా. గా అనే అక్షరం ఏ సంఖ్యను తెలుపుతోంది?
1: క 1, ఖ 2 అంటే గా 3నే కదా.
0: అలాగే ఈ అంటే చెప్పు.
1: ఆ అంటే 10 ఘాతం 0, ఆ అంటే 10 ఘాతం 1 కదా. ఈ అంటే 10 ఘాతం 2.
2: నేను చెబుతాను మావయ్య, గీ అంటే 3×10^2 అంటే 3×100 అంటే 300 అని.
0: చక్కగా చెప్పావమ్మా. ఇలా ఆర్యభట్టు తన ఆర్యభట్టీయంలో సంఖ్యలన్నింటికీ వాడే అక్షరాల గురించి తొలి శ్లోకాల్లోనే చెప్పాడు.
2: మావయ్య, ఆర్యభట్టు రచన ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు గణితం గురించే ఉన్నాయా?
0: లేదు, ఆర్యభట్టీయం మొత్తం 4 భాగాలుగా ఉంది. అవి: మొదటిది గీతికాపాదం, రెండోది గణితపాదం, మూడోది కాలక్రియాపాదం, చివరిది గోళపాదం.
2: అంటే ఆర్యభట్టు ఆర్యభట్టీయంలోని భాగాలను పాదాలుగా భావించాడన్నమాట.
0: అవునమ్మా, గీతికాపాదంలో దశగీతికా సూత్రం, ఖగోళశాస్త్ర పట్టికలు మొదలైనవి ఉన్నాయి. భూభ్రమణం, దానివల్ల పగలు రాత్రి ఏర్పడే తీరు, యుగాల ప్రమాణం, భూమి సూర్యుడు చంద్రుళ్ల గతిని గురించి, దాంతోపాటు వ్యాసాల గురించి ఆర్యభట్టు తెలిపాడు.
2: ఆనాడే భూమి సూర్యచంద్రుల వ్యాసాలను లెక్క కట్టడమా? ఎంత అద్భుతం! అవును మావయ్య, అప్పట్లో కొలతలేముండేవి.
0: ఆర్యభట్టు ఈ గీతికాపాదంలోనే అంగుళం, యోజనం లాంటి కొలతల ప్రమాణాల గురించి చెప్పాడమ్మా. ఆర్యభట్టు గణితపాదంలో సంఖ్యల వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాల గురించి తెలిపాడు.

0: త్రిభుజం, వృత్తం, శంఖువుల ధర్మాలు, వైశాల్యాల గురించి చర్చించాడు.
1: ఆర్యభట్టు అంకగణితం, క్షేత్రగణితాల గురించి తెలిపాడన్నమాట.
0: అంతేకాదు లత, శ్రేణులకు సంబంధించి అంటే బీజగణిత భావనలు తెలిపాడు. త్రికోణమితి అంశాలైన సైన్ పట్టికల భావనలు ఇందులో ఉన్నాయి.
1: నిజంగా ఆర్యభట్టు ఎంత గొప్పవాడో కదా. అన్నట్టు మావయ్య, ఆర్యభట్టు వృత్తం, శంకు వైశాల్యాల గురించి తెలిపాడంటే పై విలువ ఎలా చెప్పాడు?
0: చక్కటి ప్రశ్న వేశావమ్మా. ఆర్యభట్టు పై విలువను గురించి తెలిపాడు. ఆర్యభట్టు పై విలువను రాబట్టిన తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది తెలుసా?
2: అలాగా మావయ్యా, ఆ విషయం గురించి చెప్పరు?
0: అయితే రవి, ముందు 100కి 4 కలిపి చెప్పు, ఏమొస్తుంది?
2: 100కు 4 కలిపితే 104.
0: లత, ఆ వచ్చిన 104ను 8తో గుణించి చూడు, ఏమొస్తుంది?
2: 104 × 8 అంటే 832.
0: రవి, నువ్వు ఈ 832కు 62,000 కలిపి చెప్పు.
2: 62,832.
0: ఆర్యభట్టు ఈ విలువ 20,000 వ్యాసంగా కలిగిన వృత్త పరిధికి సుమారుగా సమానం అని చెప్పాడు.
1: ఓహో, ఎంత అద్భుతం! గ్రీకులు పై గుర్తును సూచిస్తే ఆర్యభట్టు పై అని సూచించకుండా దాని విలువను ఇట్లా రాబట్టాడన్నమాట. మావయ్య, ఆర్యభట్టీయంలో 3వ భాగం కాలక్రియాపాదం అన్నారు, అందులో ప్రస్తావించిన విషయాలేంటి?
0: కాలక్రియాపాదంలో 25 శ్లోకాలున్నాయి. ఇందులో కాలమానం, గ్రహగతుల గురించి ఆర్యభట్టు తెలిపాడు.
1: గ్రహగతులు అంటే భూపరిభ్రమణాన్ని గురించి చెప్పాడా మావయ్య?
0: అవునమ్మా, ఆర్యభట్టు పాశ్చాత్య శాస్త్రవేత్తలందరికన్నా ముందే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పాడు.
2: మావయ్య, చివరిది గోళపాదం కదూ?
0: అదే విషయానికొస్తున్నా. గోళపాదంలో 50 శ్లోకాలున్నాయి. వీటిలో సాపేక్ష సిద్ధాంత భావనలు, గ్రహాలు లెక్కకట్టే పద్ధతి, సమీకరణాల సాధన గురించి తెలిపాడు.
1: సాపేక్ష సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ చెప్పాడు కదా మావయ్య?
0: అవునమ్మా, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంత బీజాలు ఆర్యభట్టీయంలో కనిపిస్తాయి. అయితే ఆర్యభట్టు మొత్తం సాపేక్ష సిద్ధాంతాన్ని చెప్పాడని కాదు, గ్రహాలు సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే కనిపిస్తాయి, భూమి, గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి లాంటి సంగతులు ప్రస్తావించాడు.
2: సమీకరణాల సాధన గురించి ఇందులోనే చెప్పాడా?
0: అవునయ్యా. AX+BYకి సి సమానం, అంటే AX+BY = C. ఈ రూపంలో ఉండే సాధారణ సమీకరణాల సాధన గురించి చెప్పాడు. అంతేకాదు, ఆర్యభట్టుకు విలోమ పద్ధతి గురించి కూడా ఆనాడే తెలుసు.
1: విలోమ పద్ధతి అంటే?
0: కూడిక, తీసివేత, గుణకార భాగహార ప్రక్రియలతో పాటు కూడిక తీసివేతకు, గుణకారం భాగహారానికి పరస్పరం విలోమాలని తెలుసు.
1: రుణ సంఖ్యలు, భిన్నాల గురించి ఆనాడే తెలుసన్నమాట. ఆర్యభట్టీయంలో ఆర్యభట్టు ఎన్ని విషయాలు తెలిపారు! వాహ్, వాళ్లు ప్రచారం చేసుకోలేదు గాని మన పూర్వులు ఎంత గొప్పవారో!
0: ఆర్యభట్టీయం చాలా విశిష్టమైన గ్రంథం. అనేక గ్రంథాల్లో వివరించాల్సిన విషయాలను చాలా క్లుప్తంగా 121 శ్లోకాల్లో కుదించి రాసిన గ్రంథం.
1: ఆర్యభట్టు నలంద విశ్వవిద్యాలయంలో బోధించడానికి అనుకూలంగా క్లుప్తంగా రాసుకున్న గ్రంథం కావచ్చు కదా మావయ్య?
0: లత, చాలా చక్కగా గుర్తించావమ్మా. ఆర్యభట్టీయం అలాంటిదే. ఒకవేళ అదే వివరంగా ఉంటే ఆర్యభట్టుకు, అతణ్ణి కన్న మన భరతమాతకు, సమస్త ప్రపంచదేశాల గణిత శాస్త్రజ్ఞులు ఏనాడో సాష్టాంగపడేవారు.
1: అంతటి గొప్ప మహనీయుణ్ణి గురించి మాకు తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక నమస్కారాలు మావయ్య.
0: సరే, మళ్ళీ కలుద్దాం.
2: సరే మావయ్య.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 7వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు, మరొక విద్యా కార్యక్రమం 7వ తరగతి విద్యార్థుల కోసం గణిత పాఠం గణిత శాస్త్రవేత్తగా ఆర్యభట్ట పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల

0: FM 90.4.
1: Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
1: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
2: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
1: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
2: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: This is the 21st century. We are youth. Youth chose life's path and hells for our growth. Handle it smooth. This is the truth.

0: ஏனாடு டோன்ட் மிஸ்.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: అండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50%

శాతం రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియా

జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001251552.
1: మీ చేతుల్లోనే ఉంది.

0: ఇవన్నీ తిరుగుతారు రావే.
1: మావా మావా మావా మావా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీములు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
2: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తీర్చుకోండి.
1: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్, MBBS MD Pediatrics. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్టవ.
2: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
2: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: and Arya once more.
1: Sindhu Skin and Specialty Clinic.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
0: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
1: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
0: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్వమసి అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. స్వామి, నేనంటే వారం రోజులు మొండికి పడి నిన్ను చూసి మాట్లాడుతున్నా కానీ నా లెక్క మా ఊళ్ళో చాలా మంది ఉండారు. పోయినేడు నాకంటే చిన్నదైన మున్నీని వాళ్ళ నాయన తాకుడు కోసమని వేరే దేశమాలకు 10,000 అమ్ముకున్నాడు. పశువుల గడ్డి కోసం పోయిన 70 మంగమ్మవ్వను కొందరు తాగుబోతులు సెరిపి చంపినారు. ఆమె అప్పటికే తాగి తాగి చచ్చిపోయిన కొడుకు పిల్లోళ్ళను సాకుతుంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కు తిని బతుకుతున్నారు. బిట్టమింది వీధిలో పార్వతమ్మను కొడుకే తాగొచ్చి సరసపోతే ఆ అమ్మవాణ్ణి చంపిపారేసింది. స్వామి, పని పాట లేక తాగొచ్చిందే కాక పనిచేసి పిల్లోలను సాక్కుంటున్న వాళ్ళ పెండ్లాలను స్పృహ తప్పేట్టుగా తన్నేటోళ్ళు ఎందరున్నారో చెప్పనీకే లేదు. దెబ్బల నొప్పులతో పనికి పోలేక ఇంట్లో వాళ్ళుంటే పిల్లలు బడిమాని పనులకు పోయేటోళ్ళందరూ ఉన్నారు. నన్నైతే నువ్వు చదివిప్పిస్తానంటున్నావు కానీ మిగిలిన వాళ్లకు దిక్కేది స్వామి. మనసులోని ఆవేదన ఆక్రోశాలను

నిర్భయంగా చెప్పింది ఆ అమ్మాయి. మౌనంగా వింటున్న బాబా, డ్రైవర్ కారును తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్ళు. సెక్రటరీ, సాయంత్రం మనం ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామని ప్రెస్ వాళ్లకు తెలియజేయండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలోకి చేరుకున్న బాబాతో, బాబా, పోయిన నెలలో గోశాలలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి భార్య నైనా భట్నగర్ ఎలా పనులు చేయిస్తుందో చూద్దామనుకున్నా వీలు కాలేదు. నా ఫ్లైట్కు టైం అయింది, నాకు సెలవు ఇప్పించండి అంటూ సాష్టాంగ ప్రమాణం చేసింది భవాని. బాబా తన ప్రక్కనున్న పళ్ళల నుంచి ఓ బాలకృష్ణుడి విగ్రహాన్ని భవాని దోసెట్లో పెడుతూ, అమ్మా, ఈ బాలకృష్ణుణ్ణి మాతృభావనతో ఆరాధించు అన్నాడు. బాబా, ఈ బాలకృష్ణుణ్ణి అందమైన గదిలో ఉంచి రోజూ సత్సంగాలు ఏర్పాటు చేస్తాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా గదిలోకి వచ్చేట్లుగా ఇంట్లోని వాళ్ళు డైనింగ్ హాల్ పక్క నుంచి వెళ్లే ఏర్పాటు ఉన్న గదిలో 60-70 మంది దాకా కూర్చోవచ్చు. కానీ మా అత్తమ్మ మంచాన పడ్డ తన గదిలో భర్తతో కలిసి చాలా ఏళ్లుంది, ఆ జ్ఞాపకాలు అలాగే ఉండాలి అంటూ వెనక గదిలోకి మారమంటే ససేమిరా అంటుంది. ఆవిడ కోసం పూటకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వచ్చి చూసిపోతున్నా తృప్తి లేదు. రోజు ఓ గంటైనా మమ్మల్ని తనతో గడపమంటుంది. తనకు ఎన్ని డయాపర్లు కట్టించినా మేం భోంచేసే వేళల్లో హృదయ విదారకంగా మూలుగులు వినిపిస్తుంటాయి. బాబా, ఆమెకు సుఖమరణాన్ని ప్రసాదిస్తే ఆ గదిలో ఈ చిన్ని కృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకుని సత్సంగాలు జప ధ్యానాలలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాలని ఉంది అంటూ మనసులో వేడుకుంటూ బ్యాగేజీ కోసం తన గదికి వెళ్ళింది భవాని. దీనస్థితిలో ఉన్న అమ్మాయితో కలిసి బాబా సభామందిరిలోకి రాగానే అక్కడ వేచి ఉన్న విలేకరులు తమ కెమెరా ఫ్లాష్లకు ఓ 5 నిమిషాలు నిర్విరామంగా పని కల్పించారు. తన ఆసనంపై కూర్చున్న బాబా వారిని ఉద్దేశిస్తూ, నేను ఈరోజు ఒక కొత్త సేవా సంస్థ ఏర్పాటు గురించి మీకు చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. సమాజంలో దుర్వసనాలకు లోనైన వారి ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యుల కోసం, నిరాశ్రితులైన బాల బాలికల కోసం ఒక సంస్థను స్థాపిస్తున్నాం. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడిచ్చిన 1 కోటి రూపాయలు, మొన్న ఇక్కడికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు మిచెల్ రాక్సన్ ఇచ్చిన 5 కోట్ల రూపాయలు కలిసి ఈ సంస్థకు మూలధనాన్ని సమకూరుస్తున్నాం. ఈ సంస్థలు పెద్దలకు స్వయం ఉపాధికి కావలసిన సహకారం, పిల్లలకు వారు చదువుకున్నంత వరకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తాం. మిగిలిన వివరాలు, ఇందులో ప్రవేశానికి కావలసిన గైడ్లైన్స్ను మా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తారు. ఈ సంస్థ దత్తత తీసుకుంటున్న తొలి సభ్యురాలు ఈ చిన్నారి అంటూ ప్రకటన పూర్తయిందైనట్లు నిలబడ్డాడు. ఈ వార్త మా ఛానల్లోని మొదటగా చూపించాం అని చెప్పుకోవడానికి కాబోలు కొందరు మీడియా ప్రతినిధులు పరుగున బయలుదేరారు. ఇంతలో బాబా సెక్రటరీ వచ్చి విలేకరులను కొద్దిసేపు ఆగమన్నట్లు చేతులతో సైగ చేసి మైక్ ముందుకొచ్చి, బాబాగారి దయతో నేనొక ముఖ్య విషయం తెలియచేయాలనుకుంటున్నాను. వచ్చే నెలలో జరగబోయే బాబా జన్మదిన వేడుకలకు కర్ణాటక నుంచి జీవించే కళ నేర్పే సూర్యశేఖర్ గారు, తమిళనాడు నుంచి కలియుగ భగవాన్ వారి శ్రీమతి చంద్రావతి అమ్మ, కేరళ నుంచి మాతా సుధానందమై విశిష్ట అతిథులుగా రాబోతున్నారు అంటూ విలేకరులకు కృతజ్ఞతలు చెప్పి వారిని పంపించేశాడు. చిన్నారి, నువ్వు ఇతనితో వెళ్ళమ్మా, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు అంటూ సెక్రటరీని చూపించాడు బాబా. బాబాకు పాదాభివందనం చేసిన ఆ అమ్మాయి, స్వామి, మీకు ఆడికొచ్చే పెద్దోళ్ళతో చెప్పి సారాయి లాంటివి అమ్మకుండా చెయ్యలేరా? పెద్ద పోలీసు వాళ్లకు చెప్పి దొంగగా అమ్మేటోళ్ళు లేకుండా చెయ్యలేరా? రేపు మాలాంటోళ్ళు చదువుకుని ఈ నించిపోయినా మళ్ళా ఈ తాగుబోతులు నడమే బతకాలి కదా? మీకింతమంది పెద్ద పెద్ద సాములు కూడా తెలుసు కదా? మీ సాములందరూ కలిసి మనసులందరినీ మార్చొచ్చు కదా? కొందరికి ఏడుపులు బాధలు, కొందరికి సుఖాలు, కొందరు కోట్లకున్నోళ్ళు, కొందరు కోటికి లేనోళ్ళు, ఇట్లా కాకుండా దేవునితో సమానంగా పూజలందుకుంటున్న మీ సాములంతా కలిసి ఏదైనా మంత్రంతో ప్రపంచాన్ని మార్చకూడదా అంది. చిన్నారి, సృష్టి క్రమం వైరుధ్యాల గురించి తెలియాలంటే

జ్ఞానం కావాలి. ఆత్మ, అనాత్మ, కర్మ, గుణత్రయాల గురించి తెలుసుకోవాలి. అవన్నీ చెప్పినా నీకర్థం కాదు, ఇప్పుడు ఈయంత వెళ్ళమ్మా అంటూ సెక్రటరీ వైపు చూశాడు. సెక్రటరీ ఆ బాలికను తీసుకుని బయలుదేరాడు. ప్రపంచంలోని ప్రజల్లో అనేక రకాలైన వైరుధ్యాలు, అసమానతలు, హింస, ద్వేషం మొదలైన వివిధ ప్రవృత్తులకు కారణం ఏంటి? దేవుడా, కర్మ సిద్ధాంతమా, లేక ఇతర కారణాలా అనే జిజ్ఞాసతో సమాధానాల కోసం ఆధ్యాత్మిక మార్గంలో నా ప్రయాణాన్ని వదిలిపెట్టాను. భిన్న మత మార్గాల్లో, ప్రదేశాల్లో ప్రయాణించాను. తీవ్రమైన అన్వేషణలో ఉన్న నా దగ్గరికి వివిధ బాధలు, సమస్యలతో ప్రజలు వచ్చేవారు. వారి వారి మత గ్రంథాల్లో చెప్పిన జీవిత నియమావళిని ఎవరూ పాటించరు. జీవన విధానానికి సంబంధించిన విషయాల్లో వివిధ విసులుబాట్లు, తర్కాలు, సవరణలు చేసుకునేవాళ్లు మాత్రం దేవుడు వాళ్లకు అన్ని పనులు చెయ్యాలని కోరుకుంటారు. మానవాళి బాధలకు శారీరక, ఆర్థిక, మానసిక కారణాలు తప్ప నాలుగో కారణం లేదని నమ్మే నేను ఆ బాధల్లో కూడా ఎన్నో స్థాయి పేదలను గమనించాను. వాళ్లకు కావలసింది నాలుగు పడికట్టు పదాల్లో మేము చెప్పే అర్థం కాని వేదాంత విషయాలు, రవ్వంత ఓదార్పు, సానుభూతి. చాలామంది ఆ ఓదార్పు, సానుభూతుల్ని ఇంట్లో వారితో ఇరుగో పొరుగుతో పంచుకోకపోగా ఇలాంటి ఆశ్రమాలు, శరణాలయాల్లో వచ్చి ప్రదర్శించి వెళ్తారు. వచ్చిన వారిని సాంత్వనపరుస్తూ ఏవో విషయాలు చెప్పేవాడిని. నా మాటలకు వాళ్ళు వివిధ భాషపాలు, వ్యాఖ్యానాలను ఇచ్చుకున్నారు, పుస్తకాలు ప్రచురించుకున్నారు. నన్ను, నా మాటలను దృశ్య శ్రవణ రూపాల్లో బంధించారు. నన్ను మహిమాన్వితుణ్ణి చేశారు. నాకు మహిమలను ఆపాదించిన వాళ్ళు పాప ప్రక్షాళన కోసమో, సేవాభావంతోనూ, అపరాధ భావంతోనూ, లేక ఇతర కారణాలతోనూ కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. దేశ విదేశాల్లో నా గురించి ప్రచారం చేస్తుంటే వస్తున్న కోట్లాది రూపాయలతో వచ్చినవారే కమిటీలుగా ఏర్పడి వివిధ సేవా సంస్థలు నడుపుతున్నారు. గుడిలోని దేవతామూర్తిని రోజూ వివిధ వస్త్రాలతో అలంకరించి నైవేద్యాలు పెట్టి వాటిని తిరిగి భక్తులే వినియోగిస్తారు కదా. ప్రజల మానసికానందానికి చేసుకునే పనులకు ఆ మూర్తికి సంబంధమెలా ఉండక సాక్షిలా ఉంటాడో నేను అలాగే ఉండాలనుకున్నాను. కాని భక్తుల చేతిలో ఒక రకమైన హైజాక్ గురైన నేను తిరిగి నా మార్గంలోకి వెళ్లాలనుకున్నా ఇప్పుడు నాకు ఒక సగటు సంసారి కన్నా ఎక్కువ బంధాలు, బాధ్యతలు బీదపడ్డాయి. నా సోదర సన్యాసి ఆచార్య కమలేష్ లాగా 100 రోల్స్ రాయ్స్ కార్లు కొని వ్యక్తిగత ఆడంబరాలకు పోకుండా వచ్చిన డబ్బును ప్రజల సేవకి ఉపయోగిస్తున్నాను కదా అని ఒక చిన్న ఆనందం మాత్రం ఉంది. తత్వమసి అని బోధించిన నా తొలి గురువు వాక్యంతో నా ప్రయాణాన్ని వదిలిపెట్టాను. నేను ఆ పరబ్రహ్మాన్ని అయ్యానో లేదో కాని నీలాంటి పాలుగారి ప్రాయంలో చదివిన, పెద్దలను దోచి పేదలకు పంచి రాబిన్హుడ్ కథలోని నాయకుణ్ణి మాత్రం కాగలిగాను. నీ ప్రశ్నలకు జవాబు నేను చెప్పలేనమ్మా. వయసు తెచ్చిన అనుభవం మినహా అంతరంగంలో నేను ఇంకా నీలాంటి చిన్నారనే చిన్నారి. నా మనసులోని భావాలను నీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలను? మీ తరంలో మీరైనా ఈ వైరుధ్యాలకు కారణాలు తెలుసుకుని ప్రపంచాన్ని ఆనందమయం చెయ్యండి అనుకుంటూ దూరంగా తన్మయత్వంలో మునిగిన భజన బృందానికి దర్శనమివ్వడానికి బయలుదేరాడు బాబా. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెల్వమరి, నమస్కారాలతో మీ విజయ.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన

0: పునాది వేయండి.
1: అనుభవికి లేని ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేనే కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: skin and specialty clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBS, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఇఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

శాతం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191913.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ స్టడీ

0: FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ ప్రపంచంలో అలనాటి ఆణిముత్యమైన పాటలుగా మెరిసేవి ఎన్నో ఉన్నాయి. సంగీత సాహిత్య కలబోతతో సృష్టించబడ్డ ఎన్నో మధుర గీతాలు. అటువంటి పాటలు మా శ్రోతల కోసం ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు మీకు అందిస్తూ ఉన్నాం. విని ఆనందించండి. రేడియో విష్ణు 90.4 యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రేడియో విష్ణు ప్రసారాలు మీరు ఎక్కడ ఉన్నా వినేయండి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.

0: నడుస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరి ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా KSR దాస్ దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక ప్రధాన తారాగణంగా 1983లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన చిత్రం పులి బెబ్బులి. ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గానం చేసిన నీరూపే ఆలాపన పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. పులి బెబ్బులి చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన నువ్వు నేను సగం సగం పాట వింటారు. పాట రచన ఆత్రేయ. ఇక ఈ సినిమాకి పి సాంబశివరావు దర్శకత్వం వహించగా చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించారు.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-1117.
1: పెళ్లి చూపులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు ఎస్పి వాళ్ళు పి సుశీల పడిన నువ్వు నేను సగం సగం పాట పెళ్లి చూపుల చిత్రంలోంచి విన్నారు కదా. తర్వాత పాట బాపు దర్శకత్వంలో చిరంజీవి, పూర్ణిమ జయరాం, తులసి తదితరులు నటించిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. 1983లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఏమనినే చెలి పాడుదును పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: మంత్రి గారి వియంకుడి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట మగమహారాజు చిత్రం నుంచి సీతేరాముడి కట్నం పాట మీకోసం. వాణి జయరామ్ గానం చేసిన ఈ పాట రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం కృష్ణ చక్ర. ఈ చిత్రానికి విజయబాపినుడు దర్శకత్వం వహించగా చిరంజీవి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. మరి పాట విందామా?

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1993.
1: వాణిజయరం గానం చేసిన సీతే రాముడి కట్నం పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాపయ్య దర్శకుడిగా కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ముందడుగు. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన ప్రేమకు నేను పేదని కాను పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ముందడుగు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన ప్రేమకు నేను పేదను కాను పాట విన్నారు కదా. ఇప్పుడు భానుచందర్, గొల్లపూడి మారుతీరావు, సుహాసిని, విజయశాంతి, చంద్రమోహన్ ప్రధాన పాత్రదారులుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1983 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ముక్కు పొడుక. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన చినుకు చినుకుగా చిగురు మెత్తగా పాట వింటారు. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ మరి లిజనర్స్, ఇవాళ మన టాపిక్ అమెరికా సభలో తెలుగుతనం తెచ్చిన మహిళ గురించి అయితే తెలుసుకుందాం. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో మేరీల్యాండ్ ఒకటి.

ఎవరో ఒకళ్ళని తనలా ఇంజనీరింగ్ చేయాలనే ఆశ ఉండేది. అక్క అన్నయ్య ఇద్దరూ వైద్య వృత్తిని ఎంచుకోవడంతో నన్ను ఇంకా ఇంజనీరింగ్ చదివించారు. మిసోరీ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు డేవిడ్ మిల్లర్ పరిచయమయ్యారు. అతను నా సహాధ్యాయు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక నాన్నకి విషయం చెప్పా. తెలుగు అబ్బాయితో పెళ్లి చేయాలని ఆయన కోరిక. మొదట్లో కోప్పడ్డారు, కానీ చివరికి డేవిడ్ని పరిచయం చేశాక మంచి అబ్బాయి అని నమ్మి ఆయనే స్వయంగా మా పెళ్లి చేశారు. అయితే పెళ్ళయ్యాక నాకు కాలిఫోర్నియాలో, డేవిడ్కి వాషింగ్టన్ డీసీలో ఉద్యోగాలు వచ్చాయి. కొన్నాళ్ళు అక్కడ పనిచేశా కానీ వ్యక్తిగత జీవితం ముఖ్యమనుకుని మానేసి ఇంటికే పరిమితమైపోయా అప్పటి నుండి. ముగ్గురు ఆడపిల్లలు కూడా పుట్టారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి భర్త, పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి అనుకునేదాన్ని. 2000లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ నుండి జార్జ్ డబ్ల్యూ బుష్, డెమోక్రాటిక్ పార్టీ నుండి ఆల్ గోర్ పోటీ పడ్డారు. గోర్ 200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు గోర్ ఓడిపోవడం వాస్తవం కాదంటూ పెద్ద దుమారమే రేగింది. ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే విషయం గురించి ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. జార్జ్ డబ్ల్యూ బుష్కి అనుకూలంగా తీర్పు ఇచ్చి అధ్యక్షుడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటు వినియోగించుకున్న పౌరురాలిగా నాకు ఆ తీర్పు చాలా బాధ కలిగించింది. న్యాయంగా అధ్యక్షుడు అవ్వాల్సింది గోర్. నా ఓటు దుర్వినియోగం అయిందనిపించి స్థానికంగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ కార్యాలయానికి ఫోన్ చేశా. నేను మీ పార్టీకి సాయం చేస్తాను, ఏం చేయమంటారు అని అడిగాను. వాళ్ళు కార్యకర్తగా పనిచేయమనడంతో వెంటనే చేరిపోయాను అందులో. ఆ విధుల్లో భాగంగా ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు ప్రాధాన్యం వివరించేదాన్ని, ఫోన్లు చేసి అభ్యర్థుల వివరాలు చెప్పేదాన్ని, సమావేశాలు, సదస్సులు నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంలో వివిధ స్థాయిల్లో కీలక పాత్ర పోషించానప్పుడు. ఇలా 10 తెలియకుండానే గడిచిపోయాయి. మా వారు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకునేవారు. ఇంతలో 2010 ఎన్నికలు వచ్చాయి. అప్పుడే మేరీల్యాండ్ డెలిగేట్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. మొదట అయితే నో చెప్పాను, కానీ మా వారేమో వచ్చిన అవకాశం వదులుకోవడం ఎందుకు, 10 సాయం చేయడానికి ఇదో మార్గం అంటూ నన్ను ప్రోత్సహించారు. నిజానికి నాకు అప్పటి వరకు రాజకీయాల గురించి ఏం తెలీదు. కేవలం నా ఆసక్తి కొద్దే పోటీ చేశా. చివరికి ఒప్పుకోవడంతో 6 స్వతంత్ర అభ్యర్థులపై గెలిచి డెలిగేట్గా ఎంపికయ్యా. ఇండియాలో చిన్న స్థాయి ప్రతినిధిని కలవాలన్నా ఎంతో మందిని దాటుకునే వెళ్ళాలి. మా దగ్గర అయితే ఎవరైనా మా ఇంటికి వచ్చి కలవచ్చు. సమస్యల్ని ప్రత్యక్షంగా బాధితుల నుండే తెలుసుకుంటాం. 90 సమావేశాలు జరుగుతాయి. నేను 2014 రెండోసారి డెలిగేట్గా బాధ్యతలు తీసుకున్నా. అప్పుడు ఒక చట్టానికి సంబంధించి కీలక సంస్కరణ తేగలిగాను. అక్కడ అత్యాచార బాధితులు ఘటన జరిగిన 1 మాత్రమే ఫిర్యాదు చేయాలి, లేదంటే ఆ కేసు పరిగణలోకి తీసుకోరు. మా దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కూతురు అత్యాచారానికి గురైంది. తను 7.5 తర్వాత ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఎవ్వరికీ ఫిర్యాదు చేయడానికి వీలు కాలేదు. అది విన్నాక నేను ఆ చట్టం ప్రకారం గడువు పొడిగించాలని బిల్ పెట్టాను. మొత్తం సభలో 180 సభ్యులు ఉన్నారు. వారిలో 141 దిగువ సభలో, 47 ఎగువ సభలో ఉన్నారు. మొత్తం 71 సభ్యులు మద్దతు ఉంటే బిల్ పాస్ అవుతుంది. ఈ చట్టానికి అందరూ మద్దతు తెలపడంతో వెంటనే ఆమోదం లభించింది. అక్కడైతే మేము ఉద్యోగాలు కూడా చేసుకుంటాం. సమావేశాలు లేనప్పుడు డెలిగేట్ సభ్యులు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ, సెలవు రోజుల్లో విధులు నిర్వహిస్తుంటారు. నేనైతే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంటా. వాటిలో ఒకటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ పేదవారికి ఉపకార వేతనాలు అందించే ఓ సంస్థతో కలిసి పనిచేస్తున్నా. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ అరుణ మిల్లర్ గారి గురించి ఆవిడ మాటలోని కొన్ని వివరాలు. మరి ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇవాళ మన మహిళా ప్రోగ్రామ్ లో మన సెకండ్ టాపిక్ బ్యూటీ టిప్. ఇవాళ అయితే ముడతలేని ముఖం కోసం ఏం చేయాలి అన్న విషయాలు అయితే తెలుసుకుందాం. ముఖంపై ఏర్పడే ముడతలు మనకున్న వయస్సు కన్నా పెద్దవాళ్లలా కనపడేటట్లు చేస్తాయి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ముడతల్ని దూరం చేసుకోవచ్చు అందరం. ఆలివ్ నూనెలోని విటమిన్ ఏ, ఈ యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పాడవకుండా కాపాడతాయి. ముఖంపై ఏర్పడే ముడతలు మనకున్న వయస్సు కన్నా పెద్దవాళ్లలా కనపడేటట్లు చేస్తాయి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ముడతల్ని దూరం చేసుకోవచ్చు అందరం. ఆలివ్ నూనెలోని విటమిన్ ఏ, ఈ యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పాడవకుండా కాపాడతాయి. అందుకే అరచెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల తేనె, గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. దీంతో మృత కణాలు తొలగిపోయి చర్మం

గుతుగా మారుతుందట. ఇకపోతే గుప్పెడు మెంతి ఆకుల్ని మెత్తగా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. కలబందలో ఉండే ఆమ్ల గుణాలు చర్మం బెగుతుగా అయ్యేందుకు సహాయపడతాయి. దీనివల్ల ముడతలు తగ్గుముఖం పడతాయి. కలబంద గుజ్జును ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మరి ఇలాంటి ఇంకొక బ్యూటీ టిప్ అయితే 4 బాదం గింజల్ని 4 చెంచాల పచ్చిపాలలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పైపొట్టు తీసి మెత్తని మిశ్రమంలా చేసుకుని దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజు చేస్తే ముడతలు తగ్గుతుంటాయట. ఇకపోతే క్యారెట్లోని విటమిన్ ఏ చర్మాన్ని మృదువుగా మార్చే కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. 2 క్యారెట్లను నీళ్ళలో వేసి మరిగించాలి. వీటిని మెత్తగా చేసి చెంచా తేనె కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 1/2 గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. సమపాలల్లో క్యారెట్ రసం తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుందట. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ ముడతలు లేని ముఖం కోసం చేయాల్సిన బ్యూటీ టిప్. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: 血了。妈妈，
1: Innovation Shopping Malwari Summer Cool Cool Offer Lu. Innovation Nandu, O General, Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, Modalagu, Pramukha Company La Yesila Pai, Adbhutamaina Offers Mariyu, Credit Cards Pai, Akarshaneeyamaina Cashback Kaladu, 0% No Cost EMI Vanti Offers Tho, Meeku Ahvanam Palukutondi, Innovation Shopping Mall, Opposite Sridevi Hotel, Undi Road, Bhimavaram, Cell 9849124000.
2: Okay. లిజనర్స్, మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇవాళ మన మహిళ ప్రోగ్రామ్ లో మన థర్డ్ టాపిక్ గుమ్మగుమ్మలాడే వంటకం. మరి ఇవాళైతే కూరగాయలతో వడలు బొబ్బట్లు చేసుకోవచ్చట. మరి కూరగాయలతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బొబ్బట్లు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, బీట్రూట్, చిలకడ దుంప, తీపి గుమ్మడికాయ, క్యారెట్, ఎండు కొబ్బరి తురుము, ఇలా అన్ని పావుకప్పు చొప్పున, మైదాపిండి 3 కప్పులు, పంచదార లేదా బెల్లం తురుము, జీడిపప్పు, బాదం పప్పు 1/2 కప్పు, నెయ్యి 50 గ్రాములు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 లీటర్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మరి కూరగాయలతో చేసే బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు అన్నది తెలుసుకుందాం. మైదాలో కొద్దిగా నీళ్లు, నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తర్వాత బీట్రూట్, చిలకడ దుంప, గుమ్మడి, క్యారెట్, సొరకాయ తురుములు వేసి ఉడికించుకోవాలి. ఉడికాక పంచదార లేదా బెల్లం తురుము, ఎండు కొబ్బరి తురుము, కాస్త నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పుల పొడి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించి అదంతా ఆరాక చిన్న ఉండలుగా చేయాలి. మైదాపిండిని పూరీలా వత్తి దాన్ని మధ్యలో కూరగాయలు ఉండను పెట్టాలి. అంచులు మూసేసి చేత్తోనే బొబ్బట్టు మాదిరిగానే వత్తుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకుని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీసేయాలి. మరి గుమగుమలాడే బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. మరి ఈ వంటకం అయితే మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. మరి ఇదండి ఇవాళ మహిళా కార్యక్రమం. తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: FM 90.4.
1: Hello listeners, welcome to Radio Vision 90.4. I am Dr. Bhavyashree.
2: I am Dr. Madhuri.
1: అందరికీ నమస్కారం. రోజు మన లైఫ్లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, కెరీర్, ఫుడ్, సినిమా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎన్నో జీవితాల్లో హ్యాపీనెస్ దూరం చేసే ఒక చిన్న ప్యాకెట్ గురించి. దీన్ని ఎంతలా నార్మల్ చేశారంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేంతలా.
2: అవును భవ్య, May 31st ఒక ఇంపార్టెంట్ రోజు ఉంది, అదే వరల్డ్ నో టొబాకో డే. కానీ అసలు ఇది ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందామా?
1: ఈ వరల్డ్ నో టొబాకో డే రోజున విష్ణు డెంటల్ కాలేజ్ నుంచి మీ ముందుకి ఒక వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాం. ఈ సిగరెట్స్, పాన్ మసాలా కంపెనీ వాళ్ళు ప్యాకేజింగ్ మీద అండ్ అడ్వర్టైజ్మెంట్స్లో స్టైల్గా గ్రాఫిక్ ఐకాన్స్ చూపించడం లేదా కొత్త కొత్త ఫార్మ్స్లో లైక్ ఈ సిగరెట్స్ యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. దాని వెనకాల ఉన్న అసలు మాస్క్ని తీసి దానిలో ఉన్న పాయిజనస్ రియాలిటీని బయట పెట్టడమే ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO అండ్ మన భారత ప్రభుత్వం

0: ఉద్దేశం. చాలా కరెక్ట్ గా చెప్పావు అవ్యా. అసలు స్టాటిస్టిక్స్ చూస్తే నమ్మరు, మన ఇండియాలో దాదాపు 27 కోట్ల మంది టొబాకో వాడుతున్నారు.
1: దీనిలో అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? మనం టొబాకో అంటే కేవలం సిగరెట్ లేదా బీడీ అనుకుంటాం, కానీ మన ఇండియన్ స్టేట్స్ లో అండ్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ వాడేది స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, అంటే కైని, జర్దా, గుట్కా, పాన్ మసాలా. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలి అంటే ప్రతి ఏడాది స్మోక్డ్ అండ్ స్మోక్లెస్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో వల్ల దాదాపు 13 లక్షల ఇండియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు.
0: మనం ఈరోజు ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా తెలుసుకుందామా?
1: అవును, ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం మాదిరి. ఇది కేవలం వాడే వాళ్ళ వల్లే కాదు, పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇబ్బందే. దాన్నే మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేదా ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఒకరు పొగాకు తాగుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళ పిల్లలు లేదా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఆ పాయిజనస్ స్మోక్ అండ్ కెమికల్స్ లోపలికి వెళ్తాయి. ఇంట్లో చిన్న పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వంటివి రావడానికి ఇది పెద్ద కారణం. పొగాకులో దాదాపు 7000కి పైగా కెమికల్స్ ఉంటాయి. అందులో కనీసం 70 కెమికల్స్ డైరెక్ట్గా క్యాన్సర్కి కారణం. ప్రధానంగా సిగరెట్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ వస్తే, ఈ గుట్కా, పాన్ మసాలా వల్ల ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ వస్తుంది. మన దగ్గర వచ్చే ఓరల్ క్యాన్సర్స్లో ఎక్కువ శాతం ఈ గుట్కా, కైని వల్ల మాత్రమే వస్తున్నాయి.
0: భవ్య, ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మనలో చాలా మంది సినిమాలు చూస్తారు కదా, ఆ మూవీ స్టార్టింగ్ లో నా పేరు ముఖేష్ అనే యాడ్ చూసి ఎంతమంది నవ్వుతూ లైఫ్ తీసుకుంటారు. కానీ నిజంగా ఓరల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతారు. కేవలం తక్కువ ఖర్చు ఉన్న ఒక్క ప్యాకెట్ 100,000 రూపాయలు ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యేలా చేస్తుంది. లైఫ్ లాంగ్ నరకం మిగులుస్తుంది.
1: కరెక్ట్గా చెప్పావు మాదిరి. దీనికి భయపడడం కాదు, సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా, ఇప్పుడు మానేస్తే మాత్రం ఏం లాభం అని. కానీ మీరు పొగాకు మానేసిన 20 నిమిషాల్లో మీ హార్ట్ రేట్ ర్యాపిడ్గా నార్మల్కి వస్తుంది. 12 గంటల్లో మీ బ్లడ్లో ఉన్న పాయిజనస్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. 1 సంవత్సరానికి మీ హార్ట్ అటాక్ రిస్క్ సగానికి సగం పడిపోతుంది.
0: అంటే ఎప్పుడు ఆపినా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కానీ ఒక రోజులో ఎడిక్షన్ ఎలా వదులుతారు? అది చాలా కష్టం కదా.
1: కష్టమే కానీ అసాధ్యం కాదు. మెంటల్ స్ట్రెంగ్తో పాటు మన గవర్నమెంట్ కూడా ఫ్రీగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి తెలియని ఒక టోల్ ఫ్రీ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది,
0: నేషనల్ టొబాకో క్విట్ లైన్ నెంబర్ 1800112356.
1: ఈ నెంబర్ని మరొకసారి నోట్ చేసుకోండి, 1800112356. దీనికి కాల్ చేస్తే వాళ్ళు మనకి ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తారు. విత్డ్రాల్ సింప్టమ్స్ అంటే మానేసినప్పుడు వచ్చే తలనొప్పి, కోపం, మానసిక సమస్యలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపం మొదలైనవి ఎలా హ్యాండిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తారు. మీకు ఒక విషయం తెలుసా? మన విష్ణు డెంటల్ కాలేజ్లో టొబాకో సిజేషన్ సెంటర్ ఉంది. దాంట్లో పొగాకు మానేయాలి అనుకునే వాళ్ళకి అవసరమైనటువంటి కౌన్సిలింగ్, అంతేకాదు సహాయాన్ని కూడా అందిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వరల్డ్ నో టొబాకో డే రోజు మీ చేతిలో ఉన్న పొగాకు ప్యాకెట్నో, సిగరెట్నో డస్ట్బిన్లో పాడేయండి. మీ హెల్త్తో పాటు మీ పిల్లల భవిష్యత్తు, మీ ఇంట్లో వాళ్ళ మొహంలో సంతోషం తీసుకురండి. అలానే మీకు నోటి క్యాన్సర్కి సంబంధించిన ఏ సూచనలు కనిపించినా వెంటనే మీ డెంటిస్ట్ని కలవండి. మంచి మార్కెటింగ్, కలర్ఫుల్ ప్యాకెట్స్ని చూసి మోసపోకండి.
0: అవును, నివారణ ఉత్తమం. మర్చిపోకండి, టొబాకో ఏ ఫామ్ అయినా ప్రమాదకరమే. ఈ మధ్యన వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కూడా. స్టాప్ స్మోకింగ్, స్టాప్ చీవింగ్, బీ సేఫ్, స్టే హెల్దీ.
1: ఈ రోజుకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. కీప్ లిస్నింగ్ టు రేడియో విష్ణు 90.4.
0: డాక్టర్ మాధురి
1: అండ్ దిస్ ఇస్ డాక్టర్ భవ్యశ్రీ సైనింగ్ ఆఫ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
5: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
6: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
5: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
6: డాక్టర్ పి కృష్ణ పరీంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
5: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
6: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
5: మా అడ్రస్,
6: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
5: సెల్ 8500136630.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా బాగా

0: పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
0: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
1: ఆకు ముడత పురుగులకి నీడ కావాలి కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకు ముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
0: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లని కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
1: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండ వేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
0: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశకాలను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతోంది.
1: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసినాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
0: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు

0: వేశాయి. ఆకు ముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
1: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపిగాని తుమ్మమ్ములతో గుచ్చిగాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు, కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలుపెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
2: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
0: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బి నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Dr. Sanjeev Homeopare, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa Eka Homeo Hospital, Mana Dr. Sanjeev Homeopare, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, Infertility, Piles, Fissure, Kidney Lorallu, Strilalo, Fibroids, PC Body, Ovary Tumors, Fits, Pakshavatam, Diabetes, Thyroid, Spondylitis, Hair Fall, Motimalu, Psoriasis, Bully, Liver, Kidney Samasyalu, Gallstones, Gastric, Anni Dirghakalika Vyadhulaku, 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రోతలకు నమస్కారం. ఎన్నెన్నో విజ్ఞాన అంశాలను మీకు అందించే ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని విషయం తెలుసుకుందాం. నీరు జీవాధారమే కాదు, జీవనాధారం కూడా. 300 నీరు, 1 వంతు భూమి కలిసి భూగోళంగా ఏర్పడిందండి. సప్త సముద్రాల్లోని నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షించి సెలయేళ్లుగా, నదులుగా, వృక్షాలకు, జంతువులకు జీవనాధారమైంది. ఇటీవల భారీ వర్షాలు కురిసి నీరు వరదలై పొంగి పొరలి తిరిగి సముద్రంలో కలిసింది. 100,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. 1998 తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇంత నీటిని చూడగలిగాం. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల సాగుకు, త్రాగడానికి పుష్కలంగా ఉన్నాయి. ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఏమాత్రం వర్ష నీరున్నా ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుంటున్నాయండి. ఉన్న ప్రాజెక్టులను ఎత్తు పెంచుతున్నారు. ఇక త్రాగునీరు, పారిశుద్ధ్యం, వసతుల కల్పనలో 2003 లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా అస్సాం 2వ స్థానంలో ఉంది. కాగా మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. అయితే నీటి పారిశుద్ధ్యం కోసం అధిక మొత్తాలను ఖర్చు చేసే రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో మొదటి స్థానాన్ని తమిళనాడు ఆక్రమించుకుందండి. 2వ స్థానం బీహార్ ఆక్రమించుకుంది. ఇక మన రాష్ట్రం మాత్రం 105వ స్థానంలో ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తోంది. నగరాల్లో, పట్టణాల్లో కొత్తగా భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ

చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తేనే వారికి నీటి పంపు కనెక్షన్ ఇస్తారట. ఇక కేంద్ర భూగర్భ జల సంఘం కూడా వర్షపు నీటిని నిల్వ చేసేందుకు, భూగర్భ జలాలను సంరక్షించేందుకు పలు పథకాలకు రూపకల్పన కూడా చేస్తోందటండి. ఈ పట్టణాల్లో నగరాల్లో వర్షపు నీరు వృధాగా డ్రైనేజీ పాలవుతోందట. ఈ నీటిని నిల్వ చేసుకోగలిగితే ప్రతికూల పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాడుకోవడానికి వినియోగపడుతుందండి. పట్టణాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఎక్కువ స్థలం అక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటిని వాటర్ షెడ్ పథకాల ద్వారా నిల్వ చేస్తున్నారు. మరి ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకున్న తర్వాత నేరుగా వాడుకోవచ్చండి, లేక భూగర్భ జలంగా మార్చుకోవచ్చు. జీవకోటికి వర్షపు నీరే మొదటి ఆధారం కాదంటారా? అయితే నదులు, సెలయేర్లు, భూగర్భ జలాలు ప్రాణికోటికి రెండో ఆధారంగా చెప్పుకోవచ్చండి. వర్షం ఉంటేనే నదులు, జలాశయాలు, సెలయేర్లు నిండేది, అవునా? ఇక ఈ వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా త్రాగునీటి సమస్య అనేది తీరుతుంది, సాగునీరు అనేది లభిస్తుంది. నీరు ఇంకి భూమి పొరల్లోనికి చొచ్చుకుపోవడం వల్ల భూగర్భ జలాల మట్టం అనేది పెరుగుతుందండి. నీటిలో ఉప్పు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. వర్షం వల్ల వచ్చిన నీరు మొత్తం మనకి ఉపయోగపడుతుందనుకోవడానికి వీలు లేదండి. అంటే కొంత ఆవిరైపోతుందన్నమాట, కొంత వృధా కూడా అవుతుంది. అయితే మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో కొంత ప్రాంతం ఫ్లోరైడ్ వంటి క్షారాలు ఉన్న నీరు త్రాగడం వల్ల చర్మ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. వర్షపు నీటిని ఆ జిల్లాలో నిల్వ చేసుకునే పద్ధతిని అవలంబిస్తే భూగర్భ జలాల్లో క్షారాల శాతం తగ్గడానికి అవకాశం ఉందండి. నీటి ప్రాముఖ్యతను మనం గుర్తించలేకపోయినా మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే గుర్తించారు. రోమ్ నగరంలో ప్రజలు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పార్కులు, రాచరిక ప్రాసాదాలు, చుట్టూ పూల తోటలు, తోటల మధ్య కొలనులో వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయట. ఇది చరిత్ర చెప్తున్న నిజం అండి. పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నీటి ప్రాముఖ్యతను గుర్తించారు, ఆచరించారు, తెలియజెప్పారు కూడా. ఇక మారుతున్న సమాజం, కాలానుగుణంగా వస్తున్న మార్పుల వల్ల స్పీడ్ పెరిగి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలనేవి తీసుకోలేకపోతున్నాం. పూర్వీకులు వర్షపు నీటిని కుంటలు, చెరువులు, బావులు, గుంటల్లో నిల్వ చేసేవారు. ఋతుపవనాల ద్వారా కురిసే వర్షపు నీటిని తగిన విధంగా నిల్వ చేసుకునేవారండి. మన రాష్ట్రంలో నవంబర్ మాసం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. డిసెంబర్ నుంచి మరలా మే మాసం వరకు వర్షాలు ఉండని రోజుల్లో ఈ నిల్వ చేసుకున్న నీటిని అవసరాలకు వినియోగించుకునేవారు. ఎటొచ్చి పట్టణాల్లో, నగరాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా భవనాలు, అపార్ట్మెంట్స్, నగరాలు, ఇలా ప్రతి అడుగు ఎంతో విలువైనదిగా ఉంది. ఇక వర్షించిన నీరు డ్రైనేజీ ద్వారా సముద్రంలో కలవడం తప్ప వేరే మార్గమే లేదండి. పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాల్లో భవనాలు, కట్టడాలు నిర్మించేటప్పుడు కొన్ని నియమ నిబంధనల్ని రూపొందించాలని సూచించడం కూడా జరిగింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 250 చదరపు గజాల్లో భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పట్టణంలో 1000 చదరపు గజాల్లో భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగాయి. గురుగాం పట్టణం, దాని పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాసాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, బోరు బావుల తవ్వకాల్ని ఆపాలని కూడా కేంద్ర భూగర్భ జలశాఖ కూడా సూచించిందండి. ఇక పశ్చిమ బెంగాల్లో సాధారణంగా ఋతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నా వర్షపు నీటిని నిల్వ చేసుకునే మార్గాలు ఏమాత్రం కనబడట్లేదు. వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా, మురుగు కాలువల ద్వారా సముద్రంలోనికి కలుస్తోంది. అయితే ప్రజల త్రాగునీటి అవసరాలు భూగర్భ జలాల ద్వారానే తీరుతున్నాయి. వైష్ణవఘాట్, పటోలి టౌన్షిప్ లో భూగర్భ జలాల సంరక్షణ బాధ్యతను కేంద్ర భూగర్భ జల సంఘమే చేపట్టింది. పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ బోర్డు కూడా 100 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉండేటువంటి అపార్ట్మెంట్స్ ను నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిందండి. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఏటా సుమారు 500,000 మంది ప్రజలు ఢిల్లీ నగరానికి వలస వస్తున్నారు. ఉద్యోగం కోసం, చదువుల కోసం, వైద్యం కోసం, ఇంకా ఇతర కారణాల వల్ల
వలస వస్తున్న లక్షలాది ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుందని

ఢిల్లీ ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే ప్రస్తుతం 40% నీరు ఢిల్లీలో వృధా అవుతోందని, దీన్ని 20% తగ్గించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ జల సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్న కూడా ఆమె మాటల్లో చెప్పాలంటే, త్రాగునీటికి కేవలం త్రాగటానికి, వంటకు, స్నానాలకు మాత్రమే వాడాలని, చెట్లకు, భవన నిర్మాణాలకు, పాత్రలను శుభ్రం చేయడానికి వాడరాదని అంటున్నారు. నీరు నిత్యావసర పదార్థమని, పొదుపుగా తెలివిగా వాడుకోవాలని ఆమె సూచించడం కూడా జరిగిందండి. నీటిని నిల్వ ఉంచుకోవడం ఒక వంతైతే, నిల్వ ఉన్న నీరు శుభ్రంగా కలుషితం కాకుండా చూసుకోవడం మరొక వంతు కదంటారా. మరి ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరు, పరిశ్రమల నుండి వచ్చేటువంటి రసాయనాలు నీటిని కలుషితం చేస్తున్నాయండి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. సముద్రంలో ఓడలు, ఆయిల్ ట్యాంకర్లు పగిలిపోవటం, వీటి వల్ల నీరు అనేది కలుషితమవుతోంది. 1993లో జపాన్లోని మీనామాటా పట్టణంలో కలుషిత పదార్థాల వల్ల 1000 టన్నుల చేపలనేవి మరణించాయండి. ఫ్లోరైడ్ ఉన్న నీరు త్రాగడం వల్ల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురయ్యారు. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు ఇవన్నీ కలిస్తేనే ఈ ప్రకృతి. అవునండి, మరి ఈ వర్షపు నీరు స్వచ్ఛమైంది, శుభ్రమైంది కూడా. అందుకే వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు మనిషి తన వంతు కృషి చేస్తే మంచి మనుగడ సాగుతుంది. మరి లిజనర్స్ విన్నారు కదండి, వర్షపు నీటి రక్షణే పర్యావరణ పరిరక్షణ. ఓకే లిజనర్స్, రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరలా మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemkalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: 치치치치치치치치.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9119193.

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిసనర్స్, మరి చాలా మంది ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటారు. తీరా దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. మరి దైవాన్ని చూసే అవకాశం ఉన్నా కళ్ళు మూస్తారు. అదే ఉత్తరాఖండ్ దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ లోని వాన్ గ్రామంలో ఉన్న లాతో దేవుడి ఆలయంలో మాత్రం స్వామి ప్రతిమను చూడటానికి లేదు. కేవలం ఏప్రిల్ మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుని ఈ ఆలయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాడట. ఇక నందాదేవి సోదరుడైన లాతూ దేవుడిని మణిధరించిన నాగరాజు పెనవేసుకుని ఉంటాడట. మరి రూపాన్ని చూడకుండా నాగరాజు బుసల్ని వినకుండా ఉండటానికే గంతలు కట్టుకుంటారట. మరంతే కదండి, వేలాదిగా తరలివచ్చే భక్తులు గుడి బయటే దేవుడికి నమస్కరించుకుని ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారట. లిజనర్స్, మరి విన్నారు కదా, మరిన్ని మంచి టాపిక్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్, చల్ల చల్లని చిట్కాలు. ఎండలో మనం ఇళ్లలో ఉంటాం, మరి ఆ మోగజీవాల సంగతి ఏంటి?
1: మరి మీ మిద్దె పైన బాల్కనీలో ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి.
0: ఒక్క నీటి చుక్క ఒక ప్రాణాన్ని కాపాడుతుంది.
1: మానవత్వాన్ని చాటుదాం, వేసవిని గెలుద్దాం.
0: మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రాణుల్ని ప్రేమించండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరెవరైనా ఆలయానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాఖండ్లోని చూడామణి ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారటండి. మరి నమ్మలేకపోతున్నారు కదూ, రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో 100 ఏళ్లుగా ఈ ఆచారం ఉందట. మరి సంతానం లేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకమట. మరి సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. మరి లాంధోరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడామణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాట. ఇక తర్వాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఈ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం, పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లిజినెస్ మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వర్క్ ఫ్రం హోమ్ రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చి వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య మరి ఆయన ఆంధ్ర మహాభారతాలు రాసిన గ్రంథం మన దగ్గర ఉందా అంటే అదెల సాధ్యం అనుకుంటాం కదా. కానీ మలయాళ ఆదికవి తుంచెత్తు ఎళుత్తచ్చన్ వాడిన ఘంటం మాత్రం భద్రంగా దాచారటండి. అక్కడ దాచడమే కాదండి, దానికి ఏటా కూడా ఉత్సవం నిర్వహించి ఊరేగింపు కూడా జరుపుతారట. మరి ప్రపంచంలో ఓ కవి వాడిన కళాన్ని ఇలా ఊరేగించడం ఇంకెక్కడా లేదు అంటారు కేరళీయులు. మరి ఎళుత్తచ్చన్ 16వ శతాబ్దం వాడు. ఆయన సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మ రామాయణం అన్న పేరుతో రాశారు. నేటి మలయాళ లిపిని పరిచయం చేసింది కూడా ఆయనేనట. అందుకు కృతజ్ఞతగాని ఎళుత్తచ్చన్ కోసం సుమారు 5 ఎకరాల్లో ప్రత్యేక క్షేత్రాన్ని నిర్మించారు. మరి ఇది దాదాపు ఎళుత్తచ్చన్ గుడి లాంటిదే కానీ ఇక్కడ ఆయన విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏదీ ఉండదు. మరి ఆయన వాడిన

దాన్ని పూజిస్తారు. ఏటా కూడా మాఘమాసంలో దానికి పెద్ద ఎత్తున ఉత్సవం అనేది నిర్వహిస్తారు. లిజనర్స్, మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్

0: Nitin, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS Orthopedics.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Summer Special, Challa Challa Nichitkalu.
4: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
3: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
4: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
3: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
4: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4 పల్స్నెస్ వింటున్నారు. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై అది సంగతి కార్యక్రమాన్ని. మరి చాలా ఆలయాల్లో ఏనుగులు సేవలు అందించడం, ఉత్సవాల్లో పాల్గొనడం మనకు తెలిసిందే కదా. అందుకోసం ఏనుగుల్ని దేవాలయాలకు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు కొందరు. అయితే ఈసారి కేరళలోని మరి ఇరిం జలకుళ శ్రీకృష్ణ ఆలయానికి ప్రాణం లేని ఏనుగును కానుకగా అందిస్తున్నారటండి. అదేంటి, బతుకున్నదాన్ని ఇస్తారు కదా అని సందేహం కదా. మరి అది ఏనుగు రూపంలో ఉండి యంత్రాల సాయంతో నడిచే రోబో. మరి రామన్ గా నామకరణం చేసిన ఈ రోబో చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుందండి. మరి రిమోట్ సాయంతో తొండం, చెవులు, తోక ఊపుతుంది. ఇక తొండంతో నీళ్లను వెదజల్లుతుంది. మావటి అదుపాధ్యలు ఉంటూ చెప్పింది చేసే ప్రాణమున్న ఏనుగులకు ప్రత్యామ్నాయంగా కొందరు భక్తులు 500,000 రూపాయలు ఖర్చు చేసి రామన్ను తయారు చేయించారు. ఇక నడైరుత్తల్ అనే వేడుకలో భాగంగా ఆలయానికి ఈ రోబో ఏనుగును సమర్పించారట. లిజనర్స్, మరింత వరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు,
1: నల్లని గింజలు, చల్లని గుణాలు,
0: నీటిలో నానితే ముత్యాల హారాలు,
1: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే,
0: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్,
1: సబ్జా నీళ్లు, చల్లని బాటలు
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ ఆర్జే జెన్సీని. ఈరోజు కూడా నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు, మన కాలర్స్తో మాట్లాడేసే ముందు లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
2: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీ.

0: ഗിരിനാഥ് എം ഡി പീഡിയാട്രിക്സ്,
1: ഡോക്ടർ എസ് പൂർണ്ണചന്ദ് എം ഡി ഇന്റർവെൻഷണൽ പൾമനോളജിസ്റ്റ് എമർജൻസി ക്രിട്ടിക്കൽ കെയർ ടീം,
2: ഡോക്ടർ പി പ്രവീൺ എം എസ് ആർത്തോപെഡിക്സ്,
3: വിനായക മൾട്ടി സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ, ജെ പി റോഡ്, ഭീമപുരം.
4: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ ఏంటో మాట్లాడేసుకుందామా? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మనం రోజు బాగా వాడే సామెతలు ఏంటో మాట్లాడేసుకుందాం. సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? త్రిమూర్తులు గారు ఎలా అన్నారు?
5: హలో, నా మాట వినిపిస్తుందా? తిరిగి
4: వినిపిస్తుందండి.
5: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా.
4: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారమ్మా? తిరుగుతాడు జిన్సీ గారు.
4: నేను బాగున్నానండి.
5: టాపిక్ చెప్తారా? నేను ఫోన్ ట్రై చేస్తూ వినడం మిస్ అయ్యాను.
4: మీరు రోజు వాడే సామెత ఏంటి ఎక్కువగా వాడేది?
5: పదమండి సామెత అండి.
4: సామెత సామెత
5: సామెత అండి. అంటే ప్రత్యేకించి ఏం కాదు, అవసరార్థం ఏది పడితే అది వాడుతూ ఉంటాను. కాకపోతే మా నాన్నగారు చెప్పిన సామెత సరదాగా అనుకుంటాను వస్తున్నాను.
4: ఏంటండి అది?
5: పంచ పాండవులు నేను ఎరగను, మంచం గోళ్ళ ముగ్గురు ఉంటారని ఎండు చూపించి ఒకటే చెరిపిసేటట్టు వాడు పిచ్చుకుండేవాడు. పంచ పాండవులు అంటే ఐదుగురు, మంచం గోళ్ళు అంటే నాలుగు. పంచ పాండలు ఎరగడం, మంచం గోళ్ళ ముగ్గురు ఉంటారని రెండు వేళ్ళు చూపించి ఒకటే వేసి అది కూడా చెరిపిసేయాలంట.
4: ఓకేనండి, మరి అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: ఈవేళ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి అండి. కృష్ణ గారికి నేను నివాళి తెలియపరుస్తూ వారు శ్రీమతి విజయవర్మ గారు డైరెక్షన్ చేసిన సినిమాలో పాట అడుగుదాం అనుకుంటున్నారు మా జిన్సీ చిట్టుదారిని.
4: ఏం పాట అండి?
5: భోగి మంటలు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట. గీత రచన ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు. అరవైలో ఇరవై వచ్చింది మా అమ్మ నాన్నకు మళ్ళీ ఒక వసంతం వచ్చింది అనే పాట ఉందమ్మా.
4: చూస్తున్నామండి, ఉంటే వేస్తాము
5: ఆ పాట. ఒకవేళ ఆ పాట లేకపోతే సింహాసనం చిత్రంలో రా సీతారాం పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం భక్తిలహరి. ఇది కలయని నేననుకోనా, కలనైనా ఇది నిజమౌనా. ఆ పాటనే వేయండి జిన్సీ చిట్టుదల్లి.
4: ఓకేనండి.
5: ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, విజయ బంగారు తల్లి కోసం, జిన్సీ చిట్టుదల్లి కోసం, నల్లమల్లి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, నరేందర్ రెడ్డి గారి కోసం, తర్వాత మస్తాన్ బాషా గారి కోసం, పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజు గారు, వీరందరి కోసం ప్రసాద్ జయన్ మా చిట్టుదల్లి దినసే గారు మనసారి కోరుకుంటూ ఆ రెండు పాటల్లో ఏదో ఒక పాట కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.
4: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భాషా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: మీరు బాగా వాడే సామెత ఏంటి?
1: బాగా వాడే సామెత?
0: అవునండి.
1: నేను బాగా వాడే సామెత ఏంటంటే, మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని సామెత వాడతాం.
0: అవునా అండి. మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ యువరాజులు ఏ అన్నారు?
0: ఓకే,
1: ఎవరా నలుగురు, ఏ రా నలుగురు?
0: ఓకేనండి, తప్పకుండా అండి. ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. భీమవరం వాతావరణం ఎలా ఉందండి?
0: వేడిగా ఉందండి.
1: ఇక్కడ వర్షం పడుతుందండి.
0: అవునా?
1: అవునండి.
0: ఈరోజు మరి టాపిక్ విన్నారా?
1: విన్నామండి. సామెతలు అంటున్నావు, అవి సందర్భం వచ్చినప్పుడే సామెతలు వాడేదండి.
0: అవునండి, అలాగ సందర్భం వచ్చినప్పుడు వాడతారు కదా, ఎక్కువగా వాడేది ఏంటి అని?
1: ఎక్కువగా అంటే మనం ప్రతిరోజు ఏదైనా లేచి పొద్దున్న లేచిన సాయంత్రం వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. ఆ సామెతలు క్యాబ్ తీద్దా, అది సామెతి కిందకి రావు.
0: ఓకే,
1: మనం ఎప్పుడైనా సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఏదన్నా అడిగినప్పుడు సామెతలు చెప్తాంటారండి. ఒకవేళ ఒక సామెతి చెప్పమని చెప్తా.
0: చెప్పండి.
1: నిన్ను ఎవరన్నా వచ్చి డబ్బు అడిగితే నీ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు లేనప్పుడు ఏమంటావు అంటే, అత్తకి లాగా అడిగితే అంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ ఉందట అని అంటాడు. మీరు సందర్భం వచ్చినప్పుడు అయితే వాడచ్చు.
0: అవునండి.
1: శుభలక్షణం అండి.
0: ఓకే,
1: అందులో వచ్చేసి గల్లు గల్లు గజ్జగట్ట అనే సాంగ్ ఉంటుంది.
0: ఓకేనండి,
1: ఆ సాంగ్ ప్లే చేయండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలడీస్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగరికం జిల్లా సాతారా నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: మరి టాపిక్ విన్నారా?
1: ఆ విన్నాను మేడం.
0: మరి చెప్పండి.
1: ఏం పెద్ద, నేనేం వాడను మేడం. అది
0: మీరు వాడరా?
1: ఏం వాడను మేడం, సందర్భాలు అయితే ఏం లేదు మేడం.
0: ఓకే, అయితే మరి మీరు ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చక్రవాకం మేడం.
0: చక్రవాకం నుంచి
1: ఈ నదిలో నా హృదయం మేడం.
0: ఓకేనండి, తప్పకుండా.
1: సాతారా నుంచి లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ మేడం.
0: ఓకేనండి,
1: వెరీ వెరీ థ్యాంక్స్.
0: మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
4: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
3: సెల్ 8500136630.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
5: ఓకేనండి, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
6: హలో, శుభ సాయంత్రం అండి.
5: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: విజయవాడ నుంచి హిమవంత్ కుమార్.
5: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాం. ఎమర్జెన్సీ మేడమేనా?
5: అవునండి.
6: ఊర్లోపల్లి మీరు వస్తున్నారుగా?
5: అవునండి.
6: జలుబు తగ్గిందా?
5: ఆ, తగ్గింది.
6: మొన్న 208 సార్లు కొట్టా.
5: అవునా?
6: 150 సార్లు కొట్టా.
5: అమ్మో,
6: 130.

0: ఎంత బిజీగా ఉందో మీ లైన్ ఆలోచించండి. ఎండేశం గుళ్ళో ప్రధాన షెడ్లు ఎలా నుంచుంటారో అలా నుంచుంటారు జనం.
1: మరి టాపిక్ విన్నారా?
0: చెప్పమ్మా ఒకసారి.
1: మీరు ఎక్కువ వాడే సామెత ఏంటి?
0: ఎక్కువ సామెత అంటే అవసరాన్ని బట్టి వాడుతుంటానమ్మా ఎక్కువ.
1: అవునండి, అవసరం బట్టే వాడతారు, కానీ ఒక సామెత అంటే ఎక్కువ వాడుతూ ఉంటాం కదా అలాగా.
0: అంత పెద్దగా నాకు ఐడియా ఉండదమ్మా సడన్ గా.
1: అవునా? సరే అయితే ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
0: సంసారకాల పాట ఏది ఇచ్చినా పర్లేదా వింటాను.
1: మీరే చెప్పండి.
0: మాయాబజార్ పాట ఏమా? మంచి పాట ఏదమ్మా?
1: సరేనండి, ఓకే
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలడీస్ సాంగ్ వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: మరి టాపిక్ విన్నారా?
1: టాపిక్ సాయంత్రం గురించి చెప్తున్నట్టు అనిపించింది.
0: అవునండి.
1: ఏం సామెత చెప్పమంటారు? డైలీ మనం వాడే సామెత ఏంటంట?
0: అవునండి.
1: అన్నీ ఉన్నమాట, అణిగి మణిగి ఉంటుందట. ఏమి లేనమ్మా.

0: తిరిగి పడుతుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, నలుగురిలో ఒబ్బడిగా నడిచే వాళ్ళు ఎప్పుడు 10 మందికి చలాగ్గా మాట్లాడరు వాళ్ళు. ఏమీ తెలియకుండా చూసారు వాళ్ళే ఎగిరెగిరి పడతారు. అది సామెతకి ఉన్న విలువ అండి.
1: మరి రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
0: నేను ఈ రోజు కృష్ణ గారిది ఉంది కదండి జయంతిన,
1: అవునండి,
0: దాని గురించి ఒక చిన్న

0: వీగాన్ అనే పాట ఒకటి.
1: ఓకేనండి, చూసి వేస్తాము.
0: ఏ తారలోను,
1: ఓకే ఓకే,
0: ఏ తారలోను నీ రూపు లేదు, ఏ పువ్వు లేను నీ నవ్వు లేదు. దేవుడు దేవుడు చేసిన మనుషులు అయితే ఈ రోజు కృష్ణ గారిది, నిన్నేమో ఆ దాసరి గారిది జరిగింది కదండి వర్ధంతి.
1: అవునండి.
0: ఈ ఇద్దరిలో ఎవరిదైనా ఒకళ్ళని గురించి రెండు ముక్కలు చెప్పమంటారా?
1: చెప్పండి.
0: అయితే నాకు నోటికి వచ్చేసింది కానీ చెప్తాను మేడం, ఒక్కడి నిమిషం ఉండగలరా?
1: ఓకేనండి.
0: దాసరి గారి గురించి చెప్తానండి, రాసుకున్నానండి మొత్తానికి నిన్న. ఈ సీల్లలో వచ్చింది కదా ఇది. సరేలేండి మేడం, అది వదిలేసేద్దానండి. పాట అయితే వేసేయండి ప్లీజ్.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాను మేడం.
0: మరి టాపిక్ విన్నారా?
1: ఏంటి చెప్పు మేడం.
0: మీరు రోజు బాగా వాడే సామెత ఏంటి?
1: అవును మేడం, మేము వాడే సామెత డబ్బుకు లోకం దాసోహం అని అంటాం మేడం అప్పుడప్పుడు.
0: ఓకే,
1: అంటే దాని నుంచి ఏంటంటే డబ్బు ఉంటే ఈగలు వస్తున్నట్టు అది మేడం. మనతో డబ్బులు ఉంటే 10 మంది మనకు అలంకరిస్తారు మేడం. అదే దానికోసం ఆ సామెత మేడం. ఈ పదేపు డబ్బు నుంచే ఉంది మేడం, అంతా లోకం ఇది. మన జనాలు
0: డబ్బుతో
1: తిరుగుతుంది.
0: అవును,
1: దగ్గర డబ్బులు లేకుంటే ఎవరు పలకరే మేడం. అది ఎవరైనా కానీ ఫ్రెండ్సే గానీ మన ఇంకా చుట్టాలే గానీ ఎవరైనా కానీ బంధువులనే కానీ ఎవరైనా కానీ ఇప్పుడైతే ఎక్కువ జనరేషన్ డబ్బు కోసమే తిరుగుతుంది మేడం. ఏమంటారు మేడం, అవునా కదా?
0: అవునండి, నిజం. ఇది మాత్రం నిజం,
1: కరెక్టే కదా. అందుకే ఆ సామెతలు డబ్బుకు లోకం దాసోహం. ఆ ఇంకోటి బెల్లం కూడా ఉంటే ఈగలు ఎట్లా ముగ్గుతాయి, మన చుట్టూ డబ్బు ఉంటే 10 మంది మన ఎంబడి దొరుకుతుంది మేడం.
0: అవును, ఇది నిజమే.
1: అయితే మా అన్న ఇక్కడ మా బ్రదర్ ఉంటాడు మేడం, ఆయన మూవీ చెప్తాడు. ఆయన చేయండి మేడం, మా అన్న మాట్లాడు.
0: ఓకేనండి.
1: హలో మేడం.
0: హాయ్ అండి, చెప్పండి.
1: అయితే మా అన్న తలపడుతున్నాడు. ఈ రోజు మన సూపర్ స్టార్ కృష్ణ జయంతి, సూపర్ స్టార్ కృష్ణ మేడం, అందులో ఆయన కృష్ణ డాక్టర్ సినీ యాక్టర్ అని ఉంది కదా మేడం.
0: ఏంటండి?
1: డాక్టర్ సినీ యాక్టర్ కృష్ణది.
0: అవునండి.
1: అందులో ఒక ఆయన శివాజీ పాత్రలో ఒక డైలాగ్స్ ఉంటాయి మేడం. ఆ డైలాగ్స్ ఉంటాయా లేకుంటే పాటలు ఇస్తారు మేడం?
0: పాట చెప్పండి.
1: అందులో ఒక మంచి పాట వేయండి మేడం, సూపర్ స్టార్ కృష్ణ గారిది.
0: ఏం పాట అండి?
1: అందులో ఏదన్నా ఒక మంచి పాట వేయండి మేడం.
2: ఇది మల్లెల వాసంలో అని పాట వేసి.
0: ఓకేనండి,
1: ఒక పాట వేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఫుల్ పాట ఇంగ్లీష్ మేడం.
0: మీ పాట, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా నెల్లూరు జిల్లా ఏఎస్ఎస్ మండలం చంద్రూరు తోడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి. మరి టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం.
0: మరి చెప్పేయండి.
1: చెప్పే అయ్యి అంతా అయ్యేది. ఆ మూమెంట్ కి ఏదో ఒకటి వస్తుందిరా మేడం.
0: అదేనండి, ఎక్కువగా మీరు వాడేది ఎక్కువ ఆ మూమెంట్ లో.
1: ఏం చేద్దా, ఇదే లేదు ఏదో అప్పుడు ఏదో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు సింహాసన సినిమాలో నుంచి వహవాని యవ్వనం అనే సాంగ్ వింటుంది మేడం.
0: తప్పకుండా అండి.
1: ఇది మా బావకి సోమనాథ్ జనార్దన్ కి, బండారు మొట్టు గుప్తా గారికి, కర్నూలు దమ్మయ్య గారికి, పాలెం పోలయ్య గారికి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ.

0: Center, PP Road, Bhimaram. Cell 9866742558.
1: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesthunna ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఓకేనండి, మా ఇదండి మరి మన ఈరోజు మస్త్ టైం పాస్. మళ్ళీ రేపు ప్రసారమయ్యే మస్త్ టైం పాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విశ్వ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జెన్సీ.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
2: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
2: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం మధ్యాహ్నం 12 గంటలు.
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో సూర్య మంచి జోష్ లో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన వీరభద్రుడు సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకుంది. మరి తాజాగా సూర్య కథనాయకుడిగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్ట్ 14 రిలీజ్ కు సిద్ధమైంది. మరి ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతు మాధవన్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నారు సూర్య. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రం తర్వాత తనకు జై భీమ్ వంటి హిట్ ఇచ్చిన టీజే జ్ఞానవీర్తో మరో సినిమా చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారని కోలీవుడ్ సమాచారం. అలానే తనకు 24 సినిమాతో మంచి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయనున్నారట సూర్య. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా నిద్రకి చేస్తుంది. మరి దీంతో ముందుగా టీజే జ్ఞానవీర్తో సినిమాను సెట్స్ కు తీసుకువెళ్లాలని సూర్య భావిస్తున్నారట. విక్రమ్ కే కుమార్ తో సూర్య చేయనున్న సినిమా ఆయన కెరీర్ లో 50వ చిత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. మరి తన 50వ సినిమాను దర్శకుడు విక్రమ్ కే కుమార్ తోనే సూర్య చేస్తారా? 10 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. లిజనర్స్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. లిజనర్స్, ఇంతవరకు మనం సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి

తెలుసుకుందాం. సుమన్ ప్రభాస్, అనంతికా, సనీల్ కుమార్ జోడీగా నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమా రోమాంచకం. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనేది ఉపశీర్షిక. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రోమాంచకం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి ఇతర వివరాలు వెల్లడిస్తాం అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర, లిమియి, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర, రవి ఇతర పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నారు. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతే

0: భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ పోతుందా?
3: కిటికీలకి కట్టెలు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
2: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
1: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
2: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపి కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పై సుభాష్ కిరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా జులై 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి సందర్భంగా జేసన్ సంజయ్ మాట్లాడుతూ, సిగ్మా నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. నా విజన్ ను నమ్మి ప్రతి దశలోనూ అండగా నిలిచిన సుభాష్ కిరణ్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం ఎంతో నిబద్ధతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అని చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, సిగ్మా అద్భుతంగా వచ్చింది. దర్శకుడిగా తొలి చిత్రానికి జేసన్ సంజయ్ ఎంతో స్పష్టత, అంకితభావం, నమ్మకంతో పనిచేశారు. ఈ విజన్ ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారు. ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త సినీ అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం అని పేర్కొన్నారు. మరి చిత్రానికి సంగీతం ఎస్ తమన్, కెమెరా కృష్ణన్ వసంత్. లిజినెస్, మరి సందీప్ కిషన్ నటిస్తున్న సిగ్మా మూవీ గురించి తెలుసుకున్నా కదా, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందామండి. శేఖర్ మోడల్ హీరోగా నటించి స్వీయ రచన దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఒక్క అడుగు. సిరి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, నిర్మాతలు పద్మిని, నాగులపల్లి, రామ్ సత్యనారాయణ, డైరెక్టర్ సముద్ర, సత్య మాస్టర్ అతిథులుగా హాజరై ఒక్క అడుగు విజయం సాధించాలన్నారు. ఇక శేఖర్ మోడల్ మాట్లాడుతూ, డైరెక్టర్ దేవా కట్టగారి వద్ద పనిచేసా, సినిమాలో ఛాన్స్ రావడం కష్టంగా ఉంది, నాకు నేనే అవకాశం కల్పించుకుంటూ ఒక్క అడుగుతూ ప్రేక్షకుల ముందుకొస్తున్నా, మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సుభాష్ ఆనంద్, కెమెరా సతీష్ ముత్యాల. లిజినెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోవడం మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి రౌడీ జనార్దన సినిమాలతో సెట్స్ పై తీరిక లేకుండా గడుపుతున్నారు మరోవైపు సరియు దర్శకత్వంలో చేరిన కొత్త చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి అయితే ఇప్పుడు అవి ఇంకా పూర్తి కాకముందే మరో కొత్త కబురు వినిపించేందుకు తెర వెనుక సన్నాహాలు చేసుకుంటున్నారు విజయ్ ఆయనకి ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ కథ వినిపించినట్లు మరి ఇదివరకు వార్తలొచ్చాయి కానీ అనూహ్యంగా సౌరవ్ సినిమా తెరపైకి రావడంతో ఇక విక్రమ్ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని అంతా భావించారు కానీ ప్రస్తుతం ఈ కలయికని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఇక దీనికోసం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ బడాక్ ఫిల్మ్స్ ని రంగంలోకి దించేందుకు చర్చలు చేస్తున్నట్లు సమాచారం మరి దీనికోసం ఆయన ఇటీవలే విక్రమ్ తో పాటు ముంబైలోని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది ఇది క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబ్ కానుంది దీంట్లో విజయ్ హార్స్ రైడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది మరి సౌర్య సినిమా ఏడాది చివరిలో మొదలు కానుండగా వచ్చే సంవత్సరం ఆరంభంలో విక్రమ్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది మరి వీటిని విజయ్ సమాంతరంగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది లిజనెస్ మరి విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ గురించి తెలుసుకున్నా కదండి ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం నువ్వు నిజం చెప్తే కమల్ హాసన్లా వచ్చి నిన్ను కాపాడుతాను అని ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యుడికి చెప్తున్నాడు మరి ఆ ఫ్యామిలీ కదేంటి వారికి వచ్చిన సమస్య ఏంటి అనేది తెలియాలంటే పరిమిణ అండ్ కో ఈ సినిమా చూడాల్సిందే జయరాం ఉర్వశి అనంతిక సనిల్ కుమార్ సంతోష్ శోభన్ తదితరులు ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ఇది పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు జూన్ 5న విడుదల కానుంది ఈ చిత్రం ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఇన్స్టా వేదిక విడుదల చేసింది చిత్ర బృందం ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్లు స్పష్టమైంది మరి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది లిజనెస్ మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెళకలుద్దాం అంతవరకు సెల్ నమస్కారం

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542551117

మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో తీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీన్ మార్. సో ఈ రోజు మన థీన్ మార్ కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: After a short break, welcome back to Teen Mar. So listeners, నేను తీసుకొచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వినేయడానికి మీరెంత ఈగర్గా వచ్చారు.

చేస్తున్నారని నాకు తెలుసు. సో విదౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ ప్రోగ్రామ్. అండ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ చెప్పవే చిరుగాలి. ఈ సాంగ్ ఒక్కడు మూవీలోంచి అండ్ ఉదిత్ నారాయణ్ గారు మరియు సుజాత గారు అయితే కలిసి పాడేశారనమాట. సో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తెలుసుకున్నారు కదా, మరి చిరుగాలి ఏం చెప్దాం అనుకుంటుందో ఒకసారి వెళ్ళి వినేసి వచ్చేయండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నెరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి లుకా చుప్పి మూవీలో నుంచి కొక్కోలా తూ. అండ్ ఈ సాంగ్ టోనీ కక్కర్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎనర్జెటిక్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకు

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogyashri, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
3: ఓకే, నా బ్యాక్ టు తెలుగు. మరి ఇప్పుడైతే మీకోసం చిరు చిరు సాంగ్ అయితే రాబోతుంది ఫ్రమ్ ద మూవీ ఆవారా. మరి ఈ పాటను వచ్చేసి హరిచరణ్ గారు, సాగర్ దేశాయ్ గారు మరియు యువన్ శంకర్ రాజా గారు అయితే పాడేసి

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.

0: జాగ్రత్తగా ఉండండి, ఎండని చేయించండి.
1: చల్లని మాటలతో, కమ్మని పాటలతో
0: మీ చెంతనే ఉంది మన రేడియో విష్ణు 90.4.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: సూపర్హిట్ సాంగ్ అయితే వినేసాం కదా, అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి హిందీ సాంగ్, అండ్ అదొచ్చేసి హసీతో ఫసీ మూవీలో నుంచి ఇష్క్ బులావా. మరి ఈ పాటనైతే క్షిప్రా గోయల్ గారు మరియు విశాల్ శేఖర్ గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: తెలుగు ఇన్నేసారు, హిందీ ఇన్నేసారు, మరి తమిళ్ ఫీల్ అవ్వదా? సో ఇప్పుడైతే మీకోసం ఒక మంచి తమిళ్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి, ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సోలిస్నాస్ ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కదా, సో బ్యాక్ టు తెలుగు. ఇప్పుడైతే మీకోసం వెన్నెలవే వెన్నెలవే అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే రాబోతుంది ఫ్రమ్ ద మూవీ మెరుపుకలలు. మరి ఈ పాటనైతే హరిహరన్ గారు మరియు సాధన సాగరం గారు అయితే కలిసి పాడేశారన్నమాట. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సో లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ అది వచ్చేసి ఈ సాంగ్ అయితే అర్మాన్ మాలిక్ గారు పాడేశారనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ విన్నాం కదా, ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. ఏ మాత్రం ఆలస్యం లేకుండా గో లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: తెలుగు హిందీ తమిళ్, తెలుగు హిందీ తమిళ్ అమ్మ. సో ఫైనల్లీ ఈ రోజు సీక్వెన్స్ ఎండ్ కు వచ్చేసింది. సో ఎండ్ వచ్చిందంటే మీకు ఆబ్వియస్లీ తెలుసు నేను మన తెలుగు పాటతోనే ఎండ్ చేస్తానని. అండ్ అది వచ్చేసి ఒక మంచి పార్టీ సాంగ్ అనమాట. సరైనడు మూవీలో నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్ అయితే రాబోతుంది. మరి ఈ పాటను MC విక్కీ గారు మరియు

0: Party, party, party, party, party, party.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122. మీ పేరుతో ఎవరు ఫేక్

0: ఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
1: సో లిసనర్స్, సాడ్లీ ఈ రోజు మన ప్రోగ్రామ్ ఎందుకు వచ్చేసింది, బట్ మీరైతే ఏమాత్రం బాధపడకండి. ఎందుకు ఎందుకో తెలుసు కదా, తిరిగి ప్రసారం అయ్యే 3 వారాల్లో మళ్ళీ నేను వచ్చేస్తాను, మీకోసం సూపర్హిట్ సాంగ్స్ తీసుకొచ్చేస్తాను అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేస్తాను కాబట్టి. సో ఇదండి ఈ రోజు 3 వారాలు, తిరిగి ప్రసారం అయ్యే 3 వారాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను. హావ్ ఎ గుడ్ నైట్.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.